0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod
4: and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: తగ్గేంటి?
1: మాటలో పడే చూసుకోలేదమ్మే, మిల్లు కూడా వచ్చేసినదే.
0: ఓ కంసామిద.
1: కంసామిదానా అంటే?
0: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద
1: కంసామిద.
0: బై
1: కంసామిదా.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho

0: ఎప్పుడు వ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాం అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు. సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకో.
1: చెప్పాలే, గాని టోల్ మీద నీ పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడపక్లే, చిన్నగా రాసుకో.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: వెళ్ళిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికి వెళ్దాం.
0: ఏ హీరో అలా ఎలా?
1: ఓ హీరోయిన్.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod
4: and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more.
8: Zoho One.

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఇంకేంటి?
1: మాటలో పడే చూసుకోలేదమ్మే, మిల్లు కూడా వచ్చేసినదే.
0: ఓ, కంసామిద.
1: కంసామిదానా? అంటే
0: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద.
1: కంసామిద.
0: బై.
1: కంసామిదా.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction.
5: Hurry.
4: Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: నోరు ఈ వెన్నెల, నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో అలా ఎలా?
1: ఓ హీరోయిన్ ఇలా.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more.
8: Zoho One.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో.
1: విరిజల్లు రేడియో.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: coming for you.
1: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
2: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
1: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
3: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more.
4: Zoho One.
5: Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
6: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
7: Travelopod.
6: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
8: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.
9: Congratulations, Ricky.
10: Thank you.
9: Putti, thank you kaadu. Koncham naa kosam time istava? Neeto flirt cheyali. Nuvvu naato flirt cheyali. Koncham romantic ga, koncham energetic ga, koncham musical ga.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408
4: committed to data privacy and protection. Visit Zoho.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
4: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
5: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
6: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
5: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
6: ప్రైవసీ ఎవరికి కావాలండి?
7: If you are not one of these people, you may want to try Zoho One.
8: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: రాజు, నువ్వు ఎప్పుడు బ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా బ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా బ్యాన్ కొడుతున్నాడు, మన ముసలం అయిపోయినా బ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకో.
1: చెప్పాలే, గాని టోల్మీ అని పేరుంచాలనా తుడిపేయాలనా?
0: తుడుపకిలే, చిన్నగా రాసుకో.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod
4: and get the lowest fare with 100% satisfaction. Hurry, limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: నువ్వు ఎప్పుడు వ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాను అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకో.
1: చెప్పలే గాని టోల్మీ పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడుపకిలే, చిన్నగా రాసుకో.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదంత ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: Priya, Priya. Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: మాటలు పడే చూసుకోలేదమ్మే, మీ ఇల్లు కూడా వచ్చేసిన అదే.
1: ఓ కంసామిద.
0: కంసామిదానా అంటే?
1: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద
0: కంసామిద
1: బై
0: కంసామిదా.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: కప్పాలి ఆ ఊరు ఈ వెన్నెల. నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో అలా ఎలా?
1: ఓ హీరోయిన్.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.
6: ఇంకా వింటున్నావురా పాలు, ఇక ఎప్పుడు పోతావురా ఊళ్ళో కొన్ని అక్క.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా.

0: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ ట్రావెలోపాడ్.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: ఇండియా బికమింగ్ ఫర్ యు.
1: నేను ఎప్పుడు బ్యాన్ కొడుతున్నాడు, మనకు పెళ్ళైనా బ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా బ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాం అయిపోయినా బ్యాన్ కొడుతున్నాడు. సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకో.
2: చెప్పాలే, గాని టోల్మీ అని పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
1: తుడుపకిలే, చిన్నగా రాసుకో.

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

అల్లుడు, ఈ డిక్చిక్ డిక్చిక్ పాటలొద్దు గాని మన మీటర్లో పాటేసుకో.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets mida best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.
6: Inkendi.
7: మాటలో పడే చూసుకోలేదమ్మే, మిల్లు కూడా వచ్చేసినదే.
6: ఓ కంసామిద.
7: కంసామిదానా? అంటే
6: కొరియన్ లో థాంక్స్ అని అర్థం. కంసామిద.
7: కంసామిద.
6: నై
7: కంసామిదా.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో, తెలుగు ఎఫ్ఎం రేడియో, విరిజల్లు రేడియో. మజా చేయాలి.

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: రాజు నేను ఎప్పుడు వ్యాన్ కొడుతున్నాడు, మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మన పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాను అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు. సరేనా, ఇంకోటి మనం ప్రేమించుకున్నది ఎవరికి చెప్పుకు.
4: చెప్పాలే గాని టోల్ మీద నీ పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
3: తుడిపక్లే, చిన్నగా రాసుకో.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more.
8: Zoho One. Ikali, Ahuru, Ivennela. Nuvvu nenu. Ilane undipothe baaguntundi kada.
9: Undipodam.
8: Ela? Time ayipothundi kada.
9: ఆపేద్దాం.
8: అలా సినిమాల్లోనే అవుతుంది.
9: అయితే అక్కడికే వెళ్దాం.
8: ఏ హీరో అలా ఎలా?
9: ఓ హీరోయిన్,

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

ఆయన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. విరిజల్లు రేడియో ద్వారా ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 9 గంటల వరకు ప్రసారం చేయబడుతున్న శుభ సందేశం కార్యక్రమానికి ఈ యొక్క ఉదయకాల సమయమున మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. శుభ సందేశం కార్యక్రమం ద్వారా దేవుని యొక్క ఆశీర్వాదములు, దేవుని యొక్క అత్యధికమైన కృప ఎల్లప్పుడూ మీతో ఉండాలని మేము ప్రార్థిస్తూ ఉన్నాము, కోరుకుంటూ ఉన్నాము. ఈ సమయంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రార్థనతో ప్రారంభించుకుందాం. ప్రేమస్వరూపి అయిన గొప్ప దేవ, ఈ యొక్క ఉదయకాల సమయమున శుభ సందేశం కార్యక్రమంలోకి మమ్మల్ని అందరినీ నడిపించి ఉన్నారు, స్తోత్రములు. వింటూ ఉన్న ప్రతి ఒక్కొక్క లిజనర్ను కూడా పేరు పేరున ఆశీర్వదించండి. ప్రతి ఒక్కొక్కరికి ఉన్న అవసరతలను మీరే తీర్చమని వేడుకుంటూ ఉన్నాం. కార్యక్రమంలో మీ యొక్క వాక్యమును ధ్యానించుకున్నానై ఉంటుండగా స్తుతిగీతములు వింటూ మిమ్మల్ని మహిమపరిచి ఘనపరిచి ఆరాధింపన ఉంటుండగా మాతో మీకు సన్నిధిని మీకు తోడ్పాటును ఉంచి నడిపించమని వేడుకుంటూ ఉన్నాం. మా యొక్క ఆత్మీయ జీవితములలో మాకు వృద్ధిని దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. కార్యక్రమాన్ని మొదటి నుంచి చివరి వరకు కూడా మీరే ముందుండి నడిపించి సకల మహిమ ఘనత ప్రభావములు మీరే పొందుకొనమని వేడుకుంటూ ఈ చిన్ని ప్రార్థనను ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క బలమైన నామమున బ్రతిమాలి వేడుకొంచుంటూ ఉన్నాము తండ్రి, ఆమెన్. గుడ్ మార్నింగ్ లిజనర్స్, విరిజల్లు రేడియో ద్వారా ప్రసారం చేయబడుతున్న శుభ సందేశం కార్యక్రమానికి ఈ యొక్క ఉదయకాల సమయమున మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. శుభ సందేశం కార్యక్రమంలో పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి దేవుని వాక్యమును ధ్యానం చేసుకుంటూ స్తోతిగీతములు వింటూ దేవుణ్ణి మహిమపరుస్తూ ఘనపరుస్తూ ఆరాధిస్తూ ముందుకు కొనసాగుదాం. నేటి దినం కోసము ఏర్పరచబడిన వాక్యమును బైబిల్ నుండి చదువుకొని ధ్యానించుకునే ముందు ఒక గానం విందాం. గానం పూర్తయిన తర్వాత నేటి దినం కోసము ఏర్పరచబడిన వాక్యమును బైబిల్ నుండి చదువుకొని కార్యక్రమంలోకి ముందుకు కొనసాగుదాం. అప్పటిదాకా ప్లీజ్ స్టే ట్యూన్డ్ అండ్ కంటిన్యూ లిజనింగ్.

0: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. విరిజల్లు రేడియో ద్వారా ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 9 గంటల వరకు ప్రసారం చేయబడుతున్న శుభ సందేశం కార్యక్రమానికి మరి ఒకసారి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. మీరు ఒకవేళ లేటుగా ట్యూన్ చేసుకొని ఉంటే మీకు ఇదే మా యొక్క హార్దిక స్వాగతం. మీకు ప్రార్థన అవసరతలు, ప్రార్థన మనవులు ఉన్నాయడ తప్పకుండా మాకు తెలియపరచండి. మా ఇమెయిల్ అడ్రస్ శుభ సందేశం @gmail.com. shubhasandesham@gmail.com. శుభ సందేశం కార్యక్రమంలో పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి దేవుని వాక్యమును ధ్యానం చేసుకుంటూ స్తుతి గీతములు వింటూ దేవుణ్ణి మహిమపరుస్తూ గానపరుస్తూ ఆరాధిస్తూ ముందుకు కొనసాగుదాం. నేటి దినం కోసము ఏర్పరచబడిన వాక్య భాగము పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి అపొస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 1 నుండి 5వ వచనం వరకు.
1: పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం నుండి 5వ వచనం వరకు. దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షత తోడు ఆయన రాజ్యము తోడు నేను ఆనబెట్టి చెప్పునదేమనగా, వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము గద్దించుము బుద్ధి చెప్పుము. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తికుని పనిచేయుము, నీ పర్యచర్యను సంపూర్ణముగా జరిగించుము.
0: ప్రభువు తన పరిశుద్ధ వాక్యమును దీవించును గాక. చదువుబడిన వాక్య భాగము అపొస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 1 నుండి 5 వచనములు. తిమోతికి అపొస్తలుడైన పౌలు గారు ఈ యొక్క పత్రికను తాను చెరసాలలో ఉంటుండగా వ్రాస్తూ ఉన్నారు. త్వరలో తనకి మరణం కూడా సంభవించనై ఉన్నదని గుర్తెరిగి ఈ యొక్క లేఖనమును ఆయనకి వ్రాస్తూ ఉన్నారు. సాధారణంగా కాలిఫోర్నియాలో ప్రత్యేకించి మనం గమనించినట్టయితే వైల్డ్ ఫైర్స్ అనేటివి సమ్మర్లో వస్తూ ఉంటాయి. టెంపరేచర్స్ బాగా పెరిగి వాతావరణం అనుకూలించినప్పుడు ఈ యొక్క ఫైర్స్ వ్యాపించి అంతకంతకు చాలా డ్యామేజ్ సృష్టిస్తూ ఉంటాయి, ఎంతో నష్టం కూడా జరుగుతూ ఉంటుంది. మరి యొక్క ఫైర్స్ని కంటైన్ చేయడానికి ఫైర్ ఫైటర్స్ నిత్యము శ్రమిస్తూ ఉంటారు. ఒక ఫైర్ ఫైటర్ యొక్క దినచర్య మనం గమనించి ఉన్నట్టయితే వారు ప్రమాదకరమైన పరిస్థితుల మధ్యలోకి వెళ్ళి ఈ యొక్క అగ్నిని ఆఫ్ చేయటానికి, అగ్నిని ఆధీనంలో ఉంచటానికి శతవిధాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మామూలు వ్యక్తులకి ఈ యొక్క అగ్నిని కంట్రోల్ చేయటం సులువు కానే కాదు. మరి ఫైర్ ఫైటర్ జాబ్ కానీ వారి యొక్క వృత్తి కానీ తీసుకున్నట్టయితే కొంతమందే ఈ యొక్క రోల్ని తీసుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఎన్నో ఛాలెంజెస్తో కూడి ఉన్నటువంటి పని, ప్రమాదకరమైన పరిస్థితుల్లో పని చేయవలసి వస్తూ ఉంటుంది. కానీ వారు ఎంతోమంది ప్రాణాలను కాపాడుతూ ఉంటారు. నష్టము ఎక్కువ కాకుండా లేకపోతే నష్టాన్ని చాలా వరకు తగ్గిస్తూ ఉంటారు. ఈ అగ్ని చేత వచ్చేటువంటి ప్రమాదం వల్ల చాలా నష్టం కలుగుతూ ఉంటుంది ఎంతోమందికి, గవర్నమెంట్కి, అలాగే ప్రకృతికి కూడా. మరి ఫైర్ ఫైటర్స్ తమ రోల్ నిర్వహించడం ద్వారా ఈ యొక్క ఫైర్స్ని కంటైన్ చేయటం వలన, అలాగే ఈ యొక్క అగ్నిని మరి కంట్రోల్ చేయటం ద్వారా వారు సమాజానికి ఎంతో మేలు చేసేవారిగా ఉంటారు. ప్రమాదాల నుంచి జనాల్ని తప్పించడం, అలాగే ప్రమాదముల బారి నుంచి ప్రకృతిని కాపాడటం, అలాగే మరి ఈ యొక్క ఫారెస్ట్ని కాపాడటం కూడా వారు చేస్తూ ఉంటారు. అరణ్యముల్లో పడి చాలా కష్టమైన పరిస్థితుల్లో అసలు వారికి పరిస్థితులు ఏవి కూడా మామూలుగా ఉండవు. మనం మామూలు మెయిన్ల్యాండ్లో గమనించినట్టయితే మన జీవితము సాఫీగా సాగుతూ ఉంటుంది. కానీ అరణ్య ప్రాంతాల్లోకి వెళ్ళి వారు ఈ యొక్క అగ్నిని కంటైన్ చేయటానికి వారు చేసేటువంటి అరేంజ్మెంట్స్ కానీ చేసేటువంటి ప్రయత్నాలు కానీ, మరి ప్రతి ఒక్క సిట్యువేషన్ కూడా వారికి వేరే వేరేగా ఉంటుంది. కొన్నిసార్లు చాలా ఎత్తైన ప్రాంతాలకు వెళ్ళవలసి ఉండటం ఉంటుంది, కొన్నిసార్లు మార్గము సరిగ్గా ఉండదు ఆ యొక్క ప్రాంతం మనకు చేరుకోవటానికి. అలాగే వారు ప్రయత్నములు చేస్తున్నప్పటికీ అగ్ని తిరిగి వారి మీదకి వస్తూ ఉంటుంది. ఇటువంటి పరిస్థితులన్నీ తట్టుకొని వారు చేస్తూ ఉంటారు ప్రయత్నాలు. మనము చదివినటువంటి వాక్య భాగము ఒకసారి గమనించినట్టయితే, అపొస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయంలో 4వ వచనము మనం గమనించినట్టయితే 4-5 వచనములు, సత్యమునకు చెవినీయక కల్పన కథల వైపునకు తిరుగు కాలము వచ్చును, అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండము, శ్రమపడము, సువార్తకి నీ పనిచేయము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించము. ఫైర్ ఫైటర్స్ యొక్క జీవితం మనం గమనించినట్టయితే వారు నిరంతరము శ్రమ పడుతూనే ఉంటారు ఆ యొక్క అగ్నిని ఆర్పడానికి, అగ్నిని కంటైన్ చేయటానికి, అగ్నిని ఆధీనంలోనికి తీసుకొని రావటానికి. మరి సమాజంలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో గమనించి ఉన్నట్టయితే సత్యము అనేటువంటి పదానికి సమాజము చాలా దూరమైపోతూ ఉన్నది. అపోస్తలుడైన పౌలు గారు క్రీస్తు యేసు ప్రభువారు ఆరోహణమైన తర్వాత సువార్తకునిగా ప్రజలకు, సకల జనులకు కూడా యొక్క సువార్తను అనగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకమునకు తెచ్చి ఉన్నటువంటి రక్షణను గురించి ప్రకటన చేస్తూ అనేక ప్రాంతములకు, అనేక నగరములకు, పట్టణములకు ఆయన వెళ్ళి సువార్తను అందిస్తూ ఉన్నారు. కేవలం యూదుల మధ్యనే కాకుండా అన్య జనుల మధ్య కూడా వెళ్ళి ఆయన సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. మరి ఆయన ప్రకటిస్తున్నప్పుడు ఆయనకి అనేకములైనటువంటి వ్యతిరేకమైన పరిస్థితులు ఎదురవి ఉన్నవి. మరి ఈ యొక్క లేఖన భాగం ఆయన రాస్తున్నప్పుడు ఆయన నిర్బంధింపబడి ఉన్నారు. ఆయన నిర్బంధింపబడి ఉన్నప్పటికీ కూడా సువార్తను ప్రకటించాలి అన్న ఆశ అన్న డిజైర్ ఆయనలో ఏమాత్రం కూడా చచ్చిపోలేదు. ఆయన మరి లేఖనము రాస్తున్నప్పుడు తిమోతి గారిని ఎంతో ఎంకరేజ్ చేస్తూ, మరి ఆయన ఏమాత్రం కూడా సువార్త విషయంలో కాంప్రమైజ్ కాకుండా ఆయనకి ఎన్నో ముఖ్యమైన సూచనలు చేస్తూ ఉన్నారు. దాదాపు క్రీస్తు శకము 62-64 మధ్యన ఈ యొక్క కాలంలో తిమోతి అనేటువంటి యవనస్తుడు ఎఫెసు ప్రాంతంలో ఆయన పరిచర్య చేస్తూ ఉన్నారు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సువార్తను ముందుకు తీసుకొని వెళ్తూ. ఆ సమయంలో మరి సంఘము కొన్ని సవాళ్లను ఎదుర్కొంటూ ఉన్నది. అబద్ధ ప్రవక్తలు సత్యమునకు వ్యతిరేకంగా, దేవుని సువార్తకు వ్యతిరేకంగా అనేకములైనటువంటి వారి యొక్క ఆలోచనలు, వారి యొక్క ఉద్దేశములను తెలియపరుస్తూ అనేక మందిని తప్పుడు మార్గాన వారు తీసుకెళ్లేలాగా చేస్తూ ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు ప్రభువారిలోకి వచ్చినటువంటి వారు, నూతనంగా రక్షణ మార్గమును అనుసరించి ఉన్నటువంటి వారు, వారికి ఉన్నటువంటి విశ్వాసమును కూడా వదిలిపెట్టి ఈ యొక్క అసత్య ప్రచారం చేస్తున్న వారిని వెంబడిస్తూ చాలామంది వెళ్ళిపోయి ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో మరి పౌలు భక్తుడు తిమోతి గారికి ఈ యొక్క సూచనలు చేస్తూ ఉన్నారు. సత్యమును అనుసరించే బోధించమని ఆయనకి చాలా స్పష్టంగా తెలియపరచడం మనం వాక్యంలో చూస్తూ ఉన్నాం. అనేక కష్టములు ఎదురైనప్పటికీ కూడా సత్యాన్ని అనుసరించే తన్ను నడవమని చెప్తూ ఉన్నారు. ఇటువంటి విధమైన కష్టమైన పరిస్థితులు ఎదుర్కొన్నటువంటి వ్యక్తి ఒకరు ఉన్నారు, ఆయన ప్రవక్త అయినటువంటి యిర్మీయా. పాత నిబంధన గ్రంథము యెర్మీయా గ్రంథము 20వ అధ్యాయము 7-8 వచనములు మనం గమనించినట్టయితే, యెర్మీయా గారు ఎదుర్కొని ఉన్నటువంటి పరిస్థితుల గురించి మనకు కొంత అవగాహన కలుగుతూ ఉంటుంది. యెర్మీయా గ్రంథము 20వ అధ్యాయము 7-8 వచనములు, యెహోవా నీవు నన్ను ప్రేరేపింపగా నీ ప్రేరేపణకు లోబడితిని, నీవు బలవంతము చేసి నన్ను గెలిచితివి, నేను దినమెల్లా నవ్వుల పాలైతిని, అందరూ నన్ను ఎగతాళి చేయుదురు, ఎలయనగా నేను పలుకునప్పుడెల్లా బలత్కారము జరుగుచున్నది, దోపుడు జరుగుచున్నది అని ఎలుగెత్తి చాటింపవలసి వచ్చెను. దినమెల్లా యెహోవా మాట నాకు అవమానమునకును అపహాస్యమునకును హేతువు ఆయను. మరి ఇక్కడ యెర్మీయా గారు ఎక్స్ప్రెస్ చేయటం మనం గమనించవచ్చు, ఆయనకి ఎటువంటి పరిస్థితులు ఎదురవుతా ఉన్నాయని. కానీ యెర్మీయా గారి జీవితము మనం గమనించినట్టయితే, ఆయన కడదాకా కూడా దేవుని యొక్క గొప్ప సంకల్పములను నెరవేరుస్తూనే ఉన్నారు. దేవుని యొక్క సంకల్పములు నెరవేర్చడానికే పూనుకొని ఆయన చివరి వరకు కూడా దేవుని సత్యమును అనుసరించే నడుచుకొని ఉన్నారు. మరి ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు తాను మరణంనకు అప్పగింపబడినై ఉన్నారు, తనకు తెలుస్తూ ఉన్నాయి పరిస్థితులను బట్టి. మరి ఈ సమయంలో ఆయన తిమోతి గారికి సూచనలు చేస్తూ ఉన్నారు. నేటి దినమునకు కూడా సువార్త మనకు అందింపబడుతూ ఉన్నది ఏంటంటే, ఆ సమయంలో అపోస్తలు వారు చేసిన ప్రయాస, వారు చేసినటువంటి ప్రయత్నములు, వారు పరిచర్యను కొనసాగించడం విషయంలో వారు తీసుకున్నటువంటి ప్రతి స్టెప్ కూడా మనము ఈరోజు సువార్త వినటానికి దోహదపడి ఉన్నది. మరి అపోస్తలుడైన పౌలు గారు తిమోతి గారికి సూచన చేస్తూ ఉన్నారు కదా, మరి ఇదే పరిస్థితులను ప్రవక్త అయినటువంటి యెర్మీయా గారు కూడా ఎదుర్కొని ఉన్నారు. ఒకసారి యెర్మీయా గారి జీవితము మనం గమనించినట్టయితే, యెర్మీయా గ్రంథము 1వ అధ్యాయము 10 వచనములు మనం గమనించినట్టయితే, యెహోవా దేవుడు యెర్మీయా గారిని ఏ రీతిగా ఏర్పరచుకొని ఉన్నారో మనకి వాక్యములో కనపడుతూ ఉన్నది. యెర్మీయా గ్రంథము 1వ అధ్యాయము 1-10 వచనములు, బెన్యామీను దేశమందలి అనాతోతులో కాపురమున్న యాజకులలో ఒకడై హిల్కియా కుమారుడైన యెర్మీయా వాక్యములు. అమోను కుమారుడైన యోషియా యూదాకు రాజయ్యుండగా అతని ఏలుబడి 13వ సంవత్సరమున యెహోవా వాక్కు యెర్మీయాకు ప్రత్యక్షమాయెను. మరియు యోషియా కుమారుడగు యెహోయాకీము యూదాకు రాజయ్యుండగాను, యోషియా కుమారుడగు సిద్కియా యూదాకు రాజయ్యుండగాను, అతని ఏలుబడి 11వ సంవత్సరాంతము వరకును, అనగా ఆ సంవత్సరమున 5వ నెలలో యెరూషలేము చెరదీసుకొని పోబడు వరకును ఆ వాక్కు ప్రత్యక్షమగుచుండెను. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగితిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని. అందుకు అయ్యో ప్రభువగు యెహోవా చిత్తగించుము, నేను బాలుడనే, మాటలాడుటకు నాకు శక్తి చాలదని నేననగా యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను, నేను బాలుడను అనవద్దు, నేను నిన్ను పంపువారందరి యొద్దకు నీవు పోవలెను, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీయు చెప్పవలెను, వారికి భయపడకుము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయ్యున్నాను, ఇదే యెహోవా వాక్కు. అప్పుడు యెహోవా చెయ్యి చాపి నా నోరు ముట్టి ఇలాగు సెలవిచ్చెను, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను, పెళ్లగించుటకును విరుగగొట్టుటకును నశింపజేయుటకును పడద్రోయుటకును కట్టుటకును నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను. ఈ యొక్క వాక్య భాగంలో యెహోవా దేవుడు యెర్మీయా ప్రవక్త గారిని ఒక గొప్ప సంకల్పమునకు సిద్ధపరుస్తూ ఉన్నారు. దేవుని యొక్క సంకల్పములను నెరవేర్చటానికి ఆయన్ని సిద్ధపరుస్తూ ఉన్నారు. ఆయన ఎప్పటి నుంచి సిద్ధపరిచి ఉన్నారు? ఆయన జన్మించిన తర్వాత ఆయన యవనస్తుడుగా ఉన్నప్పుడు ఆయన్ని సిద్ధపరుస్తూ ఉన్నారు. కానీ దేవుడు యెర్మీయా గారితో ఏమని చెప్తూ ఉన్నారనంటే, నీవు జన్మించక మునిపే, గర్భములో రూపింపబడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని అని తెలియపరుస్తూ ఉన్నారు. దేవుని యొక్క సంకల్పములు ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో దేవుడు ముందుగానే నిర్ణయించి ఉన్నారు. ఆ సంకల్పములు నెరవేర్చడానికి మనం సిద్ధపడి ఉన్నామా, లేకపోతే ఆ సంకల్పములకు దూరమైపోయి దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నామా? మనము తీసుకునేటువంటి నిర్ణయాలు బట్టే ఆధారపడుతూ ఉంటుంది. వాక్యములో మనం గమనించినట్టయితే యెర్మియా గారు మొదట వెనదీసి ఉన్నారు, నేను చిన్నవాడును బాలుడును, బహుశా ఆయన యవనస్తుడుగా ఉన్నాడేమో. తన యొక్క మరి నిస్సహాయతను యెహోవా దేవుని ముందు తెలియపరుస్తూ ఉన్నారు. ఎప్పుడైతే తన నిస్సహాయతను యెహోవా దేవునికి తెలియపరిచి ఉన్నారో, యెహోవా దేవుడు తిరిగి యెర్మియా గారితో ఏమని అంటూ ఉన్నారంటే, యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చాను, నేను బాలుడను అనవద్దు, నేను నిన్ను పంపవారి యొద్దకును నీవు పోవలనని నీకు ఆజ్ఞాపించు సంగతులన్నీ చెప్పవలను, వారికి భయపడకము, నిన్ను విడిపించుటకును నేను నీకు తోడై ఉన్నాను, ఇదే యెహోవా వాక్కు. అంటే తనతో పాటు యెహోవా దేవుడు ఉండి తనని నడిపిస్తారు. ఎవరి వద్దకైతే వెళ్ళి మాట్లాడాలో మరి అందుకోసం కూడా యెర్మియా గారిని సిద్ధపరుస్తూ ఉన్నారు. దేవుని యొక్క వాక్కులు అందరికీ అందించటము దేవుని యొక్క ఉద్దేశము. మరి ఇక్కడ యెర్మియా గారిని ఒక ప్రవక్తగా ఏర్పరచుకొని తనను ఒక ముఖ్య సంకల్పముతో తన్ను సిద్ధపరుస్తూ ఉన్నారు. మరి యెహోవా దేవుని యొక్క వాక్కులు ఇతరులకు అందించాలి అనంటే అదేదో అలా జరిగిపోద్ది అని మనము ఊహించుకొనకూడదు. అనేకమైనటువంటి సవాళ్ళు ఎదురవుతూ ఉంటాయి, అనేకమైనటువంటి ప్రతికూల పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. మనం యెర్మియా గ్రంథము 20వ

మనం గమనించినట్టయితే దాదాపు క్రీస్తుకు పూర్వము 650 ఆ సమయంలో మరి యెర్మియా గారు తన జీవితాన్ని కొనసాగించి ఉన్నట్టు మనకు విశ్లేషకులు ద్వారా చరిత్రలో తెలియపరచబడుతూ ఉన్నది. యూదా అనేటువంటి ప్రాంతము అనగా ఇశ్రాయేల్ రాజ్యము రెండు భాగములుగా విభజింపబడి ఉన్నది. యూదా ప్రాంతము యెరూషలేము నగరమునకు మరి యెరూషలేము నగరము యూదా ప్రాంతమునకు హెడ్ క్వార్టర్స్. మరి యూదా ప్రాంతం అంతా కూడా వారు బబులోను యొక్క ఆధీనంలోకి వెళ్ళిపోయి ఉన్నటువంటి పరిస్థితులు. అంటే దేవుడు ఎప్పుడైతే ఇశ్రాయేలును పాలుతేనలు ప్రవహించి దేశం తీసుకుని వచ్చి ఉన్నారో ఆ దేశంపై వారికి అధికారం ఉండేది. వారు ఆ యొక్క దేశమును స్వతంత్రించుకొని ఉన్నారు. కానీ క్రీస్తుకు పూర్వము 650 సంవత్సరము యెర్మియా గారి కాలం వచ్చేటప్పటికీ శత్రువులు వారిని ఆక్రమించుకొని ఉన్నారు. శత్రువుల ఆధీనంలో యూదా ప్రాంతము ఉన్నది. ఎంతో విచారకరమైనటువంటి పరిస్థితి. దేవుని బిడ్డలుగా ఉంటూ దేవుడిచ్చినటువంటి ఆ యొక్క స్థలమును వారు స్వతంత్రించుకొని ఉన్నారు. కానీ దేవునికి దూరం అయిపోవటం వలన దేవుని యొక్క కాపుదల దేవుని యొక్క శక్తి వారి నుంచి తొలగిపోయి ఉన్నది. ఇటువంటి పరిస్థితుల్లో మరి యెర్మియా గారు యెహోవా వాక్కులను తెలియపరుస్తూ సిద్ధపడుతూ ఉన్నారు. మరి పరిస్థితులు ఏవి కూడా అనుకూలించేటువంటి పరిస్థితులు కావు. ఇటువంటి పరిస్థితుల్లో యెర్మియా గారు దేవుని యొక్క వాక్కులను ప్రజలకు అందించడానికి యూదా ప్రాంతంలో ఉన్న వారికి అందించడానికి దేవుని యొక్క సంకల్పం చొప్పున ముందుకు వెళుతూ ఉన్నారు. సత్యమును అనుసరించి జీవిస్తున్నారు. పౌలు గారు తిమోతికి ఏ రీతిగా తెలియపరిచి ఉన్నారో మనం చూసి ఉన్నాం కదా. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో సత్యమునకు చెవిని యొక్క కల్పనా కథల వైపు నాకు తిరుగు కాలం వచ్చును. అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తకి నీ పనిచేయము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము. మరి యెర్మియా గారైతే దేవుని యొక్క సంకల్పములను సంపూర్ణంగా నెరవేర్చడానికి సిద్ధపడి ముందుకు వెళుతూ ఉన్నారు. మన జీవితంలో మనము దేవునితో సహవాసంలో ఏ స్థితిలో ఉన్నాం? సత్యం వైపే చూస్తూ సత్యమును అనుసరించే ముందుకు సాగుతూ ఉన్నామా? లేకపోతే లోకములో ఉన్నటువంటి వాటికి మనం ప్రాధాన్యత ఇచ్చి దేవునికి దూరమైపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నామా? ఒకసారి ఆలోచన చేసుకుందాం. సత్యం వైపును తిరిగి దేవుని యొక్క మార్గములను అనుసరించినట్టయితే దేవుని యొక్క కాపుదల మనతో ఉంటుంది. ప్రత్యేకించి నిత్య జీవంలోకి మనం అందరం వెళ్ళేటువంటి వారిగా ఏర్పరచబడి ఉన్నాము. మరి నిత్య జీవంలోకి వెళ్ళాలి అని అంటే మనలో రక్షణ మార్గం ఉండాలి. ఆ యొక్క రక్షణ మార్గం మనం సదాకాలము దేవుని రెండో రాకడ వరకు కాపాడుకోవాలి అని అంటే మనం సత్యమును అనుసరించి జీవించాలి. సత్యమును అనుసరించి జీవించటము అంత సులభమేమీ కాదు. వ్యతిరేకమైన పరిస్థితులు వస్తూ ఉంటాయి, అవమానములు కలుగుతూ ఉంటాయి. కానీ వీటినన్నింటినీ జయించి ముందుకు వెళ్ళటానికి యెర్మియా గారు ఏ రీతిగా అయితే సిద్ధపడి ఉన్నారో ఆ రీతి అటువంటి సిద్ధపాటు మనం కలిగి ఉన్నామా ఒకసారి ఆలోచన చేసుకుందాం. ఈ యొక్క వాక్యములను ఇంకను ధ్యానించుకునే ముందు ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ సమయంలో గానం విందాం. గానం పూర్తయిన తర్వాత ఈ వాక్యములను ధ్యానం చేసుకుంటూ కార్యక్రమంలోకి ముందుకు కొనసాగుదాం. అప్పటిదాకా ప్లీజ్ స్టే ట్యూన్.

వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. విరిజల్లు రేడియో ద్వారా ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 9 గంటల వరకు ప్రసారం చేయబడుతున్న శుభ సందేశం కార్యక్రమానికి మరి ఒకసారి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. మీరు ఒకవేళ లేటుగా ట్యూన్ చేసుకుని ఉంటే మీకు ఇదే మా యొక్క హార్దిక స్వాగతం. మీకు ప్రార్థన అవసరతలు, ప్రార్థన మనవులు ఉన్నాయట్ల తప్పకుండా మాకు తెలియపరచండి. మా ఈమెయిల్ అడ్రస్ శుభ సందేశం @gmail.com, shubhasandesham@gmail.com. శుభ సందేశం కార్యక్రమంలో పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి దేవుని వాక్యమును ధ్యానం చేసుకుంటూ స్తుతి గీతములు వింటూ దేవుణ్ణి మహిమపరుస్తూ గానపరుస్తూ ఆరాధిస్తూ ముందుకు కొనసాగుదాం. నేటి దినం కోసము మనము ధ్యానిస్తున్నటువంటి వాక్య భాగము అపొస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 5వ వచనములు. చెరసాలలో ఉంటూ మరణమునకు అప్పగింపబడినయున్నాను అని గ్రహించి అపొస్తలుడైన పౌలు గారు ఎఫెసు ప్రాంతంలో పరిచర్య చేస్తూ ఉన్నటువంటి తిమోతి గారికి ముఖ్యమైన సూచనలు చేస్తూ ఉన్నారు. బ్రేకు మనపు ఈ యొక్క విషయమై ఈ యొక్క వాక్యములను మనం కొంత ధ్యానం చేసుకుని ఉన్నాం. ప్రత్యేకించి తిమోతి గారికి ఎటువంటి సూచనలు చేస్తూ ఉన్నారో అవే పరిస్థితులు నెలకొని ఉన్న సమయంలో యెర్మీయా గారు కూడా దేవుని యొక్క వాక్కును, దేవుని యొక్క పరిచర్యను ముందుకు తీసుకొని వెళ్తూ ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని కడవరకు కూడా దేవుని యొక్క సంకల్పములను అనుసరించి జీవించడానికి ఆయన పూనుకొని ఉన్నారు. మరి యెర్మీయా గారి గురించి కొంత బ్రేకు మునుపు ధ్యానం చేసుకుని ఉన్నాం. ఏ రీతిగా యెహోవా దేవుడు ఆయన్ని ఏర్పరచుకొని ఉన్నారు, గర్భంలో రూపింపబడక మునిపే ఆయన ప్రతిష్ఠించుకొని ఉన్నారు యెహోవా దేవుడు అన్న వాక్యమును కూడా యెర్మీయా గ్రంథం 1వ భాగంలో ఉండటం మనం చూసి ఉన్నాం. అలాగే యెర్మీయా గ్రంథము 20వ అధ్యాయంలో మరి ఎటువంటి ప్రతికూల పరిస్థితులు ఉన్నాయో యెర్మీయా గారు తెలియపరచడం మనం చూసి ఉన్నాం. మరి యెర్మీయా గారి యొక్క జీవితంలో కొన్ని ముఖ్యమైనటువంటి విషయములను మనం గమనించినట్టయితే యెర్మీయా గ్రంథము 7వ అధ్యాయము 15వ వచనములలో యెరూషలేము ఆలయములో ఆయన చెప్పి ఉన్నట్టు తెలియపరిచినటువంటి విషయములు, ఎవరైతే వేషధారణతో జీవిస్తున్నారో, ఎవరైతే దేవుని మార్గములకు దూరమైపోయి జీవిస్తూ ఉన్నారో వారికి చాలా ఖచ్చితంగా తెలియపరుస్తూ ఉన్నారు. వారు నీతి న్యాయములతో జీవించాలి అని, అలాగే ఎవరైతే అవసరతల్లో ఉన్నారో వారిని ఆదుకోవాలని ఆ యొక్క విషయములు ఆయన తెలియపరుస్తూ ఉన్నారు. ఆయన తెలియపరిచినటువంటి సంగతుల ద్వారా ఆయనకి అనేకమైన ప్రతికూల పరిస్థితులు ఎదురవి ఉన్నవి. అనేక మంది ఆయన అసహించుకొని ఉన్నారు, ఆయన్ని అవమానపరిచి ఉన్నారు. అంతేకాకుండా ఆయన్ని శిక్షించడానికి, ఆయన్ని మరి మరణమునకు అప్పగించడానికి కూడా వారు ప్రయత్నములు చేసి ఆయన్ని నిర్బంధించి ఉన్నారు కూడా. మరి అటువంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఆయన ఏమాత్రం కూడా వెనుదీయలేదు. దేవుని యొక్క వాక్కులను ఆయన ప్రకటిస్తూనే ఉన్నారు. అదే రీతిగా యెర్మీయా గ్రంథము 32వ అధ్యాయము 6 నుండి 15 వచనములు మనం గమనించి ఉన్నట్టయితే ఆయన నిర్బంధింపబడి ఉన్నప్పటికీ కూడా దేవుడు ఏ రీతిగా ఆజ్ఞాపించి ఉన్నారో, ఏదైతే ఒక భూమిని కొనమని తన కుటుంబంలో ఒక్కడై ఉన్న వ్యక్తి హనమేల్ దగ్గర నుంచి కొనమని దేవుడు ఎప్పుడైతే ఆజ్ఞాపించి ఉన్నారో ఆ రీతిగానే యెర్మీయా గారు ఆ భూమిని తీసుకొని ఉన్నారు, కొని ఉన్నారు. యెర్మీయా గ్రంథం 32వ అధ్యాయము 9వ వచనములు మనం గమనించినట్టయితే, నా తండ్రి తోడ బుట్టిన వాని కుమారుడైన హనమేలు పొలము కొని 17 తులముల వెండి తూచి అతనికి ఇచ్చి తిని అని వాక్యములో ఉన్నది. మరి అప్పట్లో యూదా ప్రాంతంలో పరిస్థితులు చాలా కఠినంగా ఉన్నవి. వారిని శత్రువులు ఆక్రమించుకునేటువంటి పరిస్థితులు, ఇటువంటి పరిస్థితుల్లో కూడా దేవుని యొక్క వాక్కులను అనుసరించి ఆ భూమిని కొనుగోలు చేసి ఉన్నారు. యెర్మీయా గ్రంథం 32వ అధ్యాయం 15వ వచనం మనం గమనించినట్టయితే దేవుడు ఏ రీతిగా యెర్మీయా గారికి తన యొక్క వాక్కును తెలియపరిచి ఉన్నారో మనం చూడవచ్చు. యెర్మీయా గ్రంథము 32వ అధ్యాయము 15వ వచనము, ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఇండ్లను, పొలములను, ద్రాక్ష తోటలను ఇంకా ఈ దేశంలో కొనబడును అని. దేవుని యొక్క తలంపులు, దేవుని యొక్క ప్రణాళికలు
మానవుల తలంపులు మానవుని ప్రణాళికల కంటే ఎంతో ఉన్నతములైనటువంటివి. దేవుని యొక్క ప్రణాళికలు ఆయనకే తెలిసి ఉండును. అవి ఏ రీతిగా జరుగుతాయని మనం ఎప్పుడు కూడా ఊహించుకొనలేము, కనిపెట్టుకొనలేము. మరి దేవుడు ఏ రీతిగా అయితే ఆజ్ఞాపించి ఉన్నారో ఈ యొక్క ప్రాంతంలో ఇవి అనగా ఇండ్లను, పొలములను, ద్రాక్ష తోటలను ఇంకా ఈ దేశంలో కొనబడినని తెలియపరిచి ఉన్నప్పుడు యెర్మియా గారు తన చుట్టూ ఉన్న పరిస్థితులు ఏవి పట్టించుకోకుండా దేవుని యొక్క వాక్కును అనుసరించి దేవుని యొక్క మాటలను గాయకొని ఆయన ముందుకు వెళ్ళి ఉన్నారు. యెర్మియా గారి జీవితము మనం గమనించినట్టయితే దేవుని యొక్క వాక్కులను, దేవుని యొక్క పరిచర్యను ముందుకు కొనసాగటానికి ఆయన అనేక కష్టమైన పరిస్థితులు ఎదుర్కొని ఉన్నారు. ఆయన జీవితం ఏమీ సాఫీగా జరగలేదు. అనేక మార్లు ఆయన వ్యతిరేకత ఎదుర్కొని ఉన్నారు. అనేక మార్లు ఒంటరితనంతో నిర్బంధింపబడిన పరిస్థితుల్లో ఉన్నారు. ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నారు. ఆయనపై ఎప్పుడు అటాక్ జరుగుతుందో, ఎప్పుడు ఇతరులు ఆయన కొట్టడానికి కానీ చంపడానికి కానీ వస్తారు, చాలా అన్సర్టనిటీ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన జీవితము గడిపి ఉన్నారు. ఆయన ఇప్పుడు కూడా దేవుని మీద ఆధారపడి జీవించి ఉన్నారు. ఏ రీతిగా అయితే అపొస్తలుడైన పౌలు గారు తిమోతికి తెలియపరుస్తూ ఉన్నారు, ఆ సమయంలో మరి అబద్ధ ప్రవక్తలు, అబద్ధములు చెప్తున్నటువంటి సువార్థికులు వారంతా కూడా బయలుదేరి దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి వారిని తప్పుడు మార్గమున తీసుకుని వెళ్తూ ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో మరి సువార్తను ముందుకు తీసుకొని వెళ్ళటం చాలా కష్టకరం. మరి యెర్మియా గారు కూడా అటువంటి కష్టములను ఎదుర్కొని ఉన్నారు. తాను జీవించినటువంటి సమయంలో ఆయన విలాప వాక్యములు కూడా రాసి ఉన్నారు. బైబిల్ గ్రంథంలో విలాప వాక్యములు, లెమెంటేషన్స్ అని ఒక బుక్ ఉంటుంది. మరి యెరూషలేములో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఎటువంటి విధంగా యెరూషలేము యొక్క పతనం జరుగుతున్నది, వాటి గురించి రాసి ఉన్నారు. యథార్థంగా మరి ఆయన దేవుని యొక్క వాక్కులను తెలియపరుస్తూ ఉన్నారు. తనకు వ్యతిరేకత ఎదురవుతూ ఉన్నప్పటికీ, తనకు అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నప్పటికీ కూడా మరి దేవుడు ఏదైతే ఆజ్ఞాపించి ఉన్నారో అది చెప్పటానికి ఆయన ఎప్పుడు కూడా వెనుదీయలేదు. ప్రతి క్షణము, ప్రతి సమయంలో కూడా ఆయన దేవుని అందలి ధైర్యం తెచ్చుకొని దేవుని యొక్క సంకల్పములు నెరవేర్చడానికి ముందుకు వెళ్ళి ఉన్నారు. ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యున్నప్పటికీ కూడా ఆయన ఏమాత్రం చెక్కు చెదరకుండా దేవుడు ఏదైతే ఆజ్ఞాపించి ఉన్నారో అది నెరవేర్చడానికి ఆయన ముందుకు కొనసాగి ఉన్నారు. యెర్మియా గ్రంథము 32వ అధ్యాయంలో మనం చూసి ఉన్నాం. మరి ఒక భూమిని కూడా ఆయన కొనుక్కొని ఉన్నారు. ఇశ్రాయేలు త్వరలో మరి నిర్బంధింపబడినై ఉన్నది, వారు మరి ఆక్రమణకు గురి కానై ఉన్నారు. ఇటువంటి పరిస్థితులు ఏవి కూడా ఆయనకి అన్సర్టనిటీ కలిగించలేదు. ఆయన ఆ సమయంలో కూడా భూమిని కొన్నారు. ఎందుకనంటే దేవుడు తప్పకుండా మరి యోధా ప్రాంతమును కాపాడి యోధా ప్రాంతమును తిరిగి ఆశీర్వదిస్తారు అన్న గొప్ప నమ్మకము ఆయనకి ఉన్నది. ఆయనకి ఆ నిరీక్షణ ఉన్నది. ఇటువంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా సరే దేవుడు వారితో ఉండి వారిని నడిపిస్తారు అని. మరి ఆయనలో ఎప్పుడు యథార్థత ఉన్నది, ఉన్నది ఉన్నట్టు దేవుడు ఏ రీతిగా అయితే ఆజ్ఞాపించి ఉన్నారు ఆ రీతిగానే ఆయన దేవుని యొక్క వర్తమానాన్ని అక్కడ ఉన్నటువంటి ప్రజలకు తెలియపరిచి ఉన్నారు. ప్రస్తుత కాలమందు మనకి బైబిల్ గ్రంథము అందుబాటులో ఉన్నది. బైబిల్ గ్రంథంలో మనకు రక్షణ మార్గం గురించి తెలియపరచబడి ఉన్నది. రక్షణ మార్గం అనుసరించిన తర్వాత దేవుని బిడ్డలుగా ఉండటము, దేవుని బిడ్డలుగా ఉంటూ దేవునికి ఏ రీతిగా ఆయనకి అంగీకారంగా జీవించాలో బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది. ఆ రీతిగా జీవిస్తూ ఉన్నప్పుడు మనకి అవమానకర పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి, ప్రతికూల పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. అంత మాత్రం చేత సత్యము నుంచి దూరం కాకుండా యెర్మియా గారు ఏ రీతిగా అయితే దేవుని సంకల్పములు నెరవేర్చడానికి పూనుకొని కడదాకా కూడా ఏ రీతిగా జీవించి ఉన్నారు, మనం కూడా ఆ రీతిగా జీవించి ఉన్నట్టయితే మనము రక్షణ మార్గమును బదిలిపరచుకొని దేవుని రెండవ రాకడ సంభవించి ఉన్నప్పుడు ఆయన రాజ్యంలోనికి రక్షణ మార్గమును స్థిరంగా కలిగి ఉన్న వారి వలె
దేవుని బిడ్డలుగా మనము దేవుని రాజ్యములో ప్రవేశించగలము. కార్యక్రమం వింటూ ఉన్నటువంటి మనము దేవుని వాక్యం పట్ల ఎటువంటి ఆసక్తి కనపరుస్తూ ఉన్నాము, మనల్ని మనమే ప్రశ్నించుకుందాం. దేవుని వాక్యానుసారంగా జీవించడానికి మనము పూనుకొని ఉన్నామా? దేవుని వాక్యమును సంపూర్ణంగా యథార్థంగా ఆ యొక్క వాక్యం ప్రకారం జీవించడానికి మనము హృదయము అటువంటి హృదయము సిద్ధపాటు కలిగి ఉన్నామా ప్రశ్నించుకుందాం. ఎందుకంటే రెండవ రాకడలో యేసుక్రీస్తు ప్రభు వారు తిరిగి రానై ఉన్నారు. ఆయన రాకడ దినమందు నీవు నేను సిద్ధపాటు కలిగి ఉన్నామా? మరి దేవుని రాకడ సంభవించినప్పుడు ఆయన రాజ్యంలో ప్రవేశించడానికి మనము మంచి సాక్ష్యపు జీవితం కలిగి జీవిస్తూ ఉన్నామా? మనల్ని మనం ప్రశ్నించుకుందాం. ఈ యొక్క వాక్యములను ఇంకను ధ్యానించుకొని కార్యక్రమాన్ని ముగించుకునే ముందు ఒక గానం విందాం. గానం పూర్తయిన తర్వాత వాక్యములను ధ్యానం చేసుకొని కార్యక్రమాన్ని ముగించుకుందాం. అప్పటిదాకా ప్లీజ్ స్టే ట్యూన్డ్ అండ్ కంటిన్యూ.

0: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. విరిజల్లు రేడియో ద్వారా ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 9 గంటల వరకు ప్రసారం చేయబడుతున్న శుభ సందేశం కార్యక్రమానికి మరి ఒకసారి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. మీరు ఒకవేళ లేటుగా ట్యూన్ చేసుకుని ఉంటే మీకు ఇదే మా యొక్క హార్దిక స్వాగతం. శుభ సందేశం కార్యక్రమంలో పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి దేవుని వాక్యమును ధ్యానం చేసుకుంటూ స్తుతిగీతములు వింటూ దేవుణ్ణి మహిమపరుస్తూ గనపరుస్తూ ఆరాధిస్తూ ముందుకు కొనసాగుతూ ఉన్నాం. నేటి దినం కోసము మనము ధ్యానిస్తున్నటువంటి వాక్య భాగము అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 5వ వచనములు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిచర్యను ముందుకు తీసుకుని వెళ్తూ ఉన్నటువంటి తరుణంలో అపోస్తలుడైన పౌలు గారికి అనేక ఇబ్బందులు ఎదురవి ఉన్నవి. ఈ యొక్క పత్రికను ఆయన రాస్తున్నప్పుడు నిర్బంధింపబడి ఉన్నారు, త్వరలో మరణమునకు అప్పగింపబడినై ఉన్నారు అని గ్రహించి తను తన శిష్యుడైనటువంటి తిమోతి గారికి, ఎఫెసు ప్రాంతంలో పరిచారకుడుగా ఉన్నటువంటి తిమోతి గారికి సూచనలు చేస్తూ ఈ యొక్క పత్రికను రాస్తూ ఉన్నారు. మన యొక్క వాక్యములు గమనించినట్టయితే మొదటిగా సత్యమును అనుసరించి నడవమని తెలియపరుస్తున్నారు. బ్రేకుకు మునుపు కష్టకరమైన పరిస్థితులు, ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యున్నప్పటికీ కూడా యెర్మీయా గారు కడదాకా కూడా ఏ రీతిగా దేవుని యొక్క సంకల్పములు నెరవేర్చడానికి సిద్ధపడి ఆ రీతిగానే జీవించి కడదాకా కూడా ఆయన దేవుని యొక్క సంకల్పములు నెరవేర్చడానికి జీవించి ఉన్నారు. అటువంటి పరిస్థితులు కూడా తిమోతి గారు పరిచర్య చేస్తున్నప్పుడు నెలకొని ఉన్నవి. ఆ సమయంలో ఏ రీతిగా ముందుకు కొనసాగాలి అన్న విషయములు గురించి సూచనలు చేస్తూ అపోస్తలుడైన పౌలు గారు యొక్క పత్రికలో ఆయన కొన్ని వాక్యములను మనము చూసి ఉన్నాం కదా. ఆయన రాసినటువంటి వాక్యములు, దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు ఎదుటను ఆయన ప్రత్యక్షత తోడు ఆయన రాజ్యం తోడు నేను ఆనబెట్టి చెప్పునదేమనగా వాక్యమును ప్రకటించము, సమయమందు అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము గద్దించుము బుద్ధి చెప్పుము అని మొదటి 2 వాక్యముల్లో మనము చూడవచ్చు. ప్రత్యేకించి దేవుని యొక్క సత్యములను యథార్థంగా తెలియపరచడం విషయంలో అనేక ప్రతికూల పరిస్థితులు ఎదురవ్వచ్చు, కానీ యొక్క పరిస్థితుల్లో కూడా దేవుని యొక్క సత్యములను తెలియచెప్పడం విషయంలో మరి తిమోతి గారికి అపోస్తలుడైన పౌలు గారు సూచనలు చేస్తూ ఉన్నారు. అవును, సత్యమును అనుసరించి జీవించాలి ప్రతి ఒక్కరము. సత్యమును అనుసరించి జీవించున్నప్పుడే మన సాక్ష్యము యథార్థముగా ఉంటూ ఉంటుంది. అలాగే దేవుని యొక్క సంకల్పములు, దేవుని యొక్క వాక్కులు ముందుకు తీసుకుని వెళ్ళటానికి ఎప్పుడు మనము సంసిద్ధత కలిగి ఉండాలి. తిమోతి గారు యవనస్తుడై ఉన్నప్పటికీ కూడా చిన్న ప్రాయంలోనే ఆయన పరిచర్యలో ముందుకు కొనసాగుతూ ఉన్నారు. యెర్మీయా గారి జీవితము మనం గమనించి ఉన్నట్టయితే నేను బాలుడను అని ఎప్పుడైతే యెహోవా వాక్కు ఆయన ప్రత్యక్షమై ఉన్నదో ఆయన యెహోవా దేవుడు యెర్మీయా గారిని ఎప్పుడైతే ఏర్పరచుకొని ఉన్నారో, కానీ యెర్మీయా గారు అయితే ప్రశ్నిస్తున్నారు, నేను బాలుడినే కదా నేను చెప్పగలను అని. కానీ నేను నువ్వు గర్భమున రూపింపబడక మునిపే నిన్ను ప్రతిష్ఠించి తిని అని ఆయనకు తెలియపరిచి ఆయన్ని తన పరిచర్యలో వాడుకుని ఉన్నారు. మరి తిమోతి గారు కూడా ఎంతో సంసిద్ధతతో దేవుని యొక్క పరిచర్యను ముందుకు తీసుకుని వెళ్ళటానికి ఆయన పూనుకొని ఉన్నారు, ఆ రీతిగానే జీవిస్తూ ఉన్నారు. వింటూ ఉన్నటువంటి మన జీవితముల్లో దేవుని యొక్క వాక్కులను అనుసరించి జీవించటానికి మనం సంసిద్ధత కలిగి ఉన్నామా ఒకసారి ఆలోచన చేసుకుందాం. మనము దేవునిలో ఎదుగుతూ ఉన్నప్పుడు బైబిల్ చదువుకుంటూ ఉంటాం, వాక్యం మనతో మాట్లాడుతూ ఉంటుంది, వాక్యంలో తెలియపరిచే ఉన్న రీతిగా మనము సిద్ధపడి ఉన్నామా జీవించటానికి ఆలోచన చేసుకుందాం. మనకు లోకం వైపు చూస్తూ నడిచేటువంటి ప్రక్రియ బాగా అలవాటైపోతూ ఉన్నటువంటి పరిస్థితులు ఈ సమయము ఈ కాలముల్లో. మరి ఇటువంటి పరిస్థితుల్లో కూడా దేవుని యొక్క వాక్కు మనకి ఏ రీతిగా జీవించాలని తెలియపరుస్తుందో ఆ వాక్కును అనుసరించి జీవించడానికి మనం సిద్ధంగా ఉన్నామా ఒకసారి ఆలోచన చేసుకుందాం. అలాగే అపొస్తలుడైన పౌలు గారు ఇక్కడ 2వ వాక్యంలో సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుచు ఖండించుము గద్దించుము బుద్ధి చెప్పుము అని తెలియపరుస్తూ ఉన్నారు. ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యున్నప్పుడు మనకి చాలా కోపము, మరి బాధ కలుగుతూ ఉంటుంది. ఆ సమయంలో లోకము ఏ రీతిగా రియాక్ట్ అవుతుందో ఆ రీతిగా మనం రియాక్ట్ అవ్వాలా? మనము పేషెన్స్ కలిగి ఉన్నామని ఉన్నచో దేవుని యొక్క వాక్కులను నిజమైన సాక్ష్యపు జీవితం కలిగి ముందుకు తీసుకుని వెళ్ళగలము. ఇక్కడ సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించమని తెలియపరుస్తూ ఉన్నారు. దీర్ఘశాంతము కలిగి ఉండటము దేవుని యొక్క కృప వల్లనే కలుగుతూ ఉంటుంది. మానవరీత్యా అన్ని ప్రయత్నములు చేసినా సరే ఆ పేషెన్స్ అనేది మనకి ఉండకపోవచ్చు. కానీ ఎప్పుడైతే మనం దేవుని మీద ఆధారపడతామో దేవుడు మనల్ని నడిపిస్తారు. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 3, 4, 5 వచనములు, ఎందుకనగా జనులు హితబోధను సహింపక దొరద చెవులు కలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండము, శ్రమపడుము, సువార్తకు నీ పనిచేయము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము. ఇక్కడ ప్రతికూల పరిస్థితుల్లో మరి అనుకూలం కాని పరిస్థితుల్లో కూడా దేవుని అందరి నిలిచి ఉండాలి. అలాగే మరి ముఖ్యమైన సూచన ఏం చేస్తున్నారంటే నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము, అనగా దేవునికి అంగీకారంగా ఉంటూ దేవునికి విధేయుడిగా ఉంటూ పరిచర్యను సంపూర్ణంగా జరిగించాలి. మరి పరిపూర్ణంగా జరిగించడం అనంటే రక్షణ మార్గము స్థిరంగా ఉంచుకొని మంచి సాక్ష్యపు జీవితంతో ముందుకు వెళ్ళాలి. మంచి సాక్ష్యపు జీవితం మనలో కలిగి ఉండాలంటే యేసుక్రీస్తు ప్రభువారు మనకు తెచ్చినటువంటి రక్షణ మార్గమును బదిలిపరచుకొని మనము జీవించాలి. క్రీస్తు యేసు ప్రభువారి రక్షణ ఎప్పుడు మనకు కలుగుతుందనంటే మన పాపములను ఒప్పుకొని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి మన పాపములను క్షమించమని వేడుకొని ఉన్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభువారిని స్వంత రక్షకునిగా మన జీవితంలోనికి ఆహ్వానించి ఉన్నప్పుడు మనకి రక్షణ మార్గము ఏర్పరచబడుతూ ఉంటుంది. ఈ యొక్క రక్షణ మార్గము మనకందరికీ కలిగి ఉండాలని దేవుని కృప వేడుకుంటూ ఈ సమయంలో ప్రార్థన చేసుకొని కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రేమస్వరూపేణ గొప్ప దేవ, యుగవది కాల సమయమున శుభ సందేశం కార్యక్రమంలోకి మమ్మల్ని అందరినీ నడిపించి ఉన్నారు. స్తోత్రములు. వింటూ ఉన్న ప్రతి ఒక్కొక్క లిజనర్ను కూడా పేరు పేరున ఆశీర్వదించండి. ప్రతి ఒక్కొక్కరికి ఉన్న అవసరతలను మీరే తీర్చమని వేడుకుంటూ ఉన్నాం. మీ యొక్క వాక్యం ద్వారా మాతో మాట్లాడి ఉన్నారు ప్రభువ. మంచి సాక్ష్యపు జీవితం కలిగి నాయన మీకు రెండవ రాకడ వరకు కూడా నేను మీ మీద ఆధారపడి జీవించేలాగున మమ్మల్ని నడిపించండి. మీ యొక్క అత్యున్నతమైన కృపను మా అందరిపై ఉంచి మీ యొక్క రక్షణ మార్గమును మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. మీకు రెండవ రాకడ సమయం వరకు కూడా మేము రక్షణ మార్గము కలిగి రక్షణ మార్గంలో సంపూర్ణంగా జీవించడానికి మమ్మల్ని నడిపించండి. వింటూ ఉన్న ప్రతి ఒక్కొక్క లిజనర్ను జ్ఞాపకం చేసుకుంటున్న వారికి ఉన్న అవసరతలు మీ ముందు పెట్టుకుంటున్నాం. అనారోగ్యంతో బాధపడుచున్న వారికి యేసునామం పేరిట స్వస్థతను దయచేయండి. ఉద్యోగ ప్రయత్నములు చేస్తున్న బిడ్డలకు మంచి ఉద్యోగములను దయచేయండి. స్టూడెంట్స్గా ఉన్నటువంటి వారిని ఆశీర్వదించి తెలివితో జ్ఞానంతో వారిని నింపి వారికి మంచి భవిష్యత్తును దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. రానైన దినముల్లో రానైన కాలముల్లో మీ యొక్క కాపుదల మీ యొక్క భద్రత మాతో ఉంచి నడిపించమని చిన్ని ప్రార్థనను ప్రభువైన యేసుక్రీస్తు యొక్క బలమైన నామమున బ్రతిమాలి వేడుకుంటూ ఉన్నాం తండ్రి, ఆమేన్.
1: విర్జలు రేడియో ద్వారా ప్రసారం చేయబడుతున్న శుభ సందేశం కార్యక్రమము వింటూ ఉన్న మీకందరికీ ప్రభునామమున శుభములు. ప్రతి వారం ఆదివారం ఉదయం 8 గంటల నుండి 9 గంటల వరకు ప్రసారం చేయబడుతున్న శుభ సందేశం కార్యక్రమములో మాతో పాల్గొని ప్రభు యొక్క దీవెనలు పొందాలని, ప్రభు సమీపంగా జీవించి ఆయనలో ఎదగాలని మీ గురించి ఎల్లప్పుడూ ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రభు యొక్క కృప ఎల్లప్పుడూ మీతో ఉండాలని మనసారా కోరుకుంటున్నాము, ప్రార్థిస్తూ ఉన్నాము. మీకు ప్రార్థన అవసరతలు, ప్రార్థన మనవులు ఉన్నాయట్ల తప్పకుండా మాకు తెలియపరచమని కోరుతూ ఉన్నాము. మా ఈమెయిల్ అడ్రస్ శుభసందేశం@gmail.com. మరొకసారి చెప్తున్నామండి, శుభసందేశం@gmail.com. తిరిగి వచ్చే వారం శుభ సందేశం కార్యక్రమంలో మీరంతా పాల్గొని ప్రభు దీవెనలు పొందాలని ప్రార్థిస్తూ
2: Congratulations, Vicky.
3: Thank you.
2: Putti, thank you kaadu. Koncham naa kosam time istava? Neeto flirt cheyali. Nuvvu naato flirt cheyali. Koncham romantic ga, koncham energetic ga, koncham musical ga.

0: వాళ్ళు మన బాసు ఎట్లా వచ్చాడంటే వేసుకుంటూ స్టెప్పు. అరే ఖచ్చితంగా ఎగిరిపోద్ది ఇంటి పైన కప్పు.
1: Don't stop dancing. Ponagalu loading.

டாப் டான்ஸிங் போன காலம் லோடிங்.

0: అనే పావుల మెలికలు తిరిగిపోతున్నాడే.
1: ఏదో మీ అభిమానం అక్కాయ్.
2: Hey, don't stop dancing, bonakalu lord.

0: ఏంటిది
1: తెలుగు పాట?
0: ఈ మధ్య విండం లేదా మన సినిమా పాటలు? రైమ్ కోసం, రిథమ్ కోసం అర్థం పద్ధతులని మాటలతో అడ్డంగా నింపేయాలి.
1: మరి మీనింగో?
0: మీనింగా? షీ, క్యాచీగా ఉండాలి, క్యాచీగా.
1: అయితే ఓకే, ఇప్పుడు వస్తున్న పాటల్లోని క్యాచీ పదాలన్నీ మ్యాచ్ చేసి ఓ పాట వేసుకుందాం రా.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా.

0: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanayya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో.
1: విరిజల్లు రేడియో.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod
4: and get the lowest fare with 100% satisfaction. Hurry, limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: నువ్వు ఎప్పుడు బ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా బ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా బ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాం అయిపోయినా బ్యాన్ కొడుతున్నాడు. సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకో.
1: చెప్పాలే, కానీ టోల్మీ అని పేరుంచాలనా తుడిపేయాలనా?
0: తుడిపక్లే, చిన్నగా రాసుకో.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: నోరు ఈ వెన్నెల, నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో, అలా ఎలా?
1: ఓ హీరోయిన్.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదంత ఒకటి కలిసి పని చేయని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Media Group owned station. Some programs heard on Bali 92.3 FM are produced by independent producers. Views and opinions expressed do not necessarily reflect those of the management, staff, or sponsors of Bali 92.3 FM. If you'd like to find out how to get your own program on Bali 92.3 FM, send an email to contact@balimail.com or call 855-BALI-92, 855-265-5992.
8: The following program is brought to you by VJ Creations.

0: స్నాక్స్, స్వీట్స్ అండ్ పౌడర్స్ బే ఏరియా అండ్ సాక్రమెంటోలో అన్ని ఇండియన్ గ్రోసరీ స్టోర్స్ లో లభ్యం. ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా కమ్మగా తయారు చేయబడినవి అమ్మ చేతి వంట ఇప్పుడు మీ ఇంట్లో.
1: You know, being an NRI comes with so many responsibilities back home. But that's exactly why I use MyPursu. It's one simple app that connects me to everything I need in India. With MyPursu, I can send money instantly, make merchant payments through UPI, pay all my utility bills, and handle all my logistics through personal shopper, shipping, and mailbox services. All in one place. Their elder care service gives me real peace of mind. And whenever I need to travel, MyPursu even handles travel bookings, flights, buses, trains, quickly and conveniently.
2: MyPursu, one app, all services. Zero stress for NRIs. Download the MyPursu app today from the Play Store or App Store.
3: మీ ఇంట్లో ఫంక్షన్స్ కోసం ఒక చక్కని వెన్యూ కోసం చూస్తున్నారా? ఓఎస్ఎస్ ఫ్రీమౌంట్ ఇస్ ద హెడ్ క్వార్టర్స్ ఫర్ వెడ్డింగ్, రిసెప్షన్, బర్త్డే, హాఫ్ సారీ, గ్రాడ్యుయేషన్ అండ్ కార్పొరేట్ ఈవెంట్స్. మల్టిపుల్ హాల్స్ అవైలబుల్ టు అకామిడేట్ బిట్వీన్ 50 to 700 పీపుల్. ఫ్యూజన్ తెలుగు డిషెస్ అవైలబుల్ ఫ్రమ్ అవర్ సౌత్ ఇండియన్ షెఫ్. ఎటువంటి ఫంక్షన్ అయినా వన్ స్టాప్ ఫర్ ఫుడ్, హాల్, డెకరేషన్ ఆల్ అండర్ వన్ రూఫ్. మెన్షన్ విరిజల్లు అండ్ గెట్ అ స్పెషల్ ప్రైజింగ్. మరింత కాలుష్యం కాంటాక్ట్ అస్ ఎట్ 510-791-2422 ఆర్ విజిట్ oassfremont.com.

0: H-1B visa and tired of losing your dream home to cash offers? I've got you. I'm Nagarajanaya, your local realtor, mortgage expert and a power maker. I turn everyday buyers into power buyers, structuring your loan so you can close in just 14 days. Your offer looks as strong as cash and you win the deal even in today's market. Call 408-805-4653. That's 408-805-4653. Get your free real estate guide at nagarajhomes.com. That's nagarajhomes.com. Nagarajanaya, your dream realtor. Make your move today. NMLS 1938. You are ready to sell, but in today's market, listing your home is not enough. You need the right strategy to get a top dollar. That's exactly what I bring. I'm Nagarajanaya, your local realtor, mortgage expert, and a deal maker. I use AI to find the perfect buyers for your home and get you a top dollar. And because I'm also a mortgage expert, I personally vet every offer to make sure the buyer can actually close. No surprises, no failed deals, just a maximum profit in your pocket. Call 408-805-4653. That's 408-805-4653. Get your free instant AI home valuation at nagarajhomes.com. That's nagarajhomes.com. Nagarajanaya, a top dollar realtor. Make your move today.
1: You're listening to Real Estate Roundup.
2: Real Estate Roundup.
1: With Realtor Nagaraj Anaya. Every Sunday from 12:30 p.m. to 1 p.m. PST on Bali 92.3 FM.
3: To buy or sell a property and for all your real estate needs, contact Click Realtor Nagarajanaya, your friendly real estate guide. Nagarajanaya, the one-stop shop for all real estate needs. Call 408-805-4653 or log on to nagarajhomes.com.
4: If you are in the Bay Area market for real estate needs, or financing or refinancing, then definitely consider Realtor Nagaraj Anaya. Virijalu Srotalandarki Kuda is offering a free consultation for all his services. The number to call him directly is 408-805-4653 or visit his website nagarajhomes.com.
5: Mari Nagaraj gar degira illu purchase chesinappa happy couple month line lo unnaru. Hi Ashwin garu, hi Dhoni garu, welcome to Virijalu.
6: Hello.
7: Hi, bonus.
5: Hi, first class. So Ashwin garu, Dhoni garu, cheppandi, are you a first time home buyer?
6: Yeah, ma'am. 2022
5: జూన్ లో త్రీ పార్ట్ హౌస్ ఇన్ బెంట్వుడ్ సో మీరు నాగరాజ్ గారి గురించి ఎలా విన్నారు?
7: ఫస్ట్ ఇల్లు స్టార్ట్ చేసినప్పుడు అందరిలాగానే జస్ట్ రెడ్ పిన్ లో చూస్తూ వెళ్లే వాళ్ళం అండి. షార్ట్ లిస్ట్ చేసుకుని ఓపెన్ హౌసెస్ కి ఫస్ట్ ఒక రెడ్ పిన్ రియల్టర్ తో వెళ్ళాము. అండ్ ఆఫ్టర్ దట్ లైక్ వన్ మోర్ రియల్టర్ కాంటాక్టర్స్ అతనితో వెళ్ళాము. బట్ మోస్ట్లీ మేము అబ్జర్వ్ చేసింది అంటే బిడ్ చేసినప్పుడు కూడా వాళ్ళు అంటే అంత ఇన్సైట్స్ ఇవ్వట్లేదు. జస్ట్ వెళ్తున్నాం చూస్తున్నాం హోమ్ నచ్చింది అంటే ఆ రెడ్ పిన్ ఎస్టిమేట్ మీద కపుల్ ఆఫ్ థౌసండ్స్ ఎక్కువ బిడ్ చేసేయండి అలాగే ఇన్ఫర్మేషన్ వస్తుంది అనమాట. అంత మించి అడిషనల్ వాల్యూ మాకు యాడ్ అవుతున్నట్టు ఏమనిపించదు. జస్ట్ బిడ్ చేయడానికే వాళ్ళు వర్క్ చేస్తున్నట్టు అనిపించింది. సో మిగతా వర్క్ అంతా లైక్ వేరే ఇన్పుట్ మాకు వచ్చినట్టు అనిపించలేదు. సో అలా వెతుకుంటే ఒక రోజు విరిజల్లు రేడియోలో నాగరాజ్ గారి విని కాల్ చేస్తాం. సరే కాల్ చేద్దాం, ఆన్సర్ చేస్తే మాట్లాడొచ్చు లేకపోతే బిజీ ఉంటే మాకు తెలియదు కదా. సో ఆయన రేడియోలో వస్తారంటే చాలా బిజీగా ఉంటారు అన్నట్టు మేము కాల్ చేసాము. తను ఆన్సర్ చేసి హీ ప్రొవైడెడ్ లైక్ మేము కాల్ చేసిన వెంటనే లైక్ ఆ ఏరియాలో ఎలాంటి హౌసెస్ ఉన్నాయని కొన్ని 2-3 పంపించారు. అండ్ దెన్ బేస్డ్ ఆన్ దట్ లైక్ మేము అప్పటివరకు చూసిన హోమ్స్ లో ఏది మేము వెళ్ళుండకుండా ఉంటుండే లైక్ ఏది బిడ్ ఎంత వేయాల్సి ఉండే అప్పుడు చెప్తే మాకు అర్థమైంది అనమాట వాట్ వీఆర్ మిస్సింగ్. లైక్ బేస్డ్ ఆన్ దట్ లైక్ మేము నెక్స్ట్ ఒక 2 weeks నాగరాజ్ గారు షార్ట్ లిస్ట్ చేసిన హోమ్స్ చూసాము. అండ్ లైక్ విత్ ఇన్ ద 2 weeks మేము మాకు నచ్చిన ఇల్లు బిడ్ వేసి
5: నాగరాజ్ గాట్ హోమ్ ఆఫ్ యూర్ చాయిస్ కదా యశ్వంత్ గారు పని గారు. సో వాట్ డిడ్ యు లైక్ అబౌట్ దిస్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అండి నాగరాజ్ గారు?
6: చాలా నాలెడ్జబుల్, ఇన్పుట్స్ కూడా చాలా మాకు తెలియని ఇన్పుట్స్ ఇచ్చారు. ఎస్పెషలీ ఫర్ ఫస్ట్ టైం హోమ్ బయర్స్ మాకు కూడా తెలియదు, లైక్ మార్కెట్ లో ఎంటర్ అవుతానే కొన్ని తెలుస్తాయి. అండ్ మా అటువైపు సెల్లింగ్ బ్రోకర్ నుంచి కూడా చాలా ఫాలో అప్ చేశారు. అండ్ హి మేడ్ షూర్ దట్ అవర్ బిడ్ లుక్ కాంపిటేటివ్, సో వాట్ మోర్ కుడ్ వి ఆస్క్. సో ఇట్ వాస్ రియలీ హెల్ప్ఫుల్ అండ్ స్పెషల్.
7: ఇన్ ఫ్యాక్ట్ లైక్ మా విన్నింగ్ బిడ్ ఈస్ నాట్ ద టాప్ బిడ్, మాది సెకండ్ బెస్ట్ బిడ్. బట్ డ్యూ టు లైక్ నాగరాజ్ గారు బిల్డ్ లైక్ అదర్ సైడ్ ఏజెంట్ తో మాట్లాడి లైక్ వీఆర్ ఏబుల్ టు అడ్జస్ట్ ఆఫర్ కాంపిటేటివ్లీ అండ్ దెన్ విన్ ఇట్ ఈవెన్ దో వీఆర్ we did not offer the highest price for the bid.
5: No, that's great to hear, and it looks like you got

0: ఆర్ ద హోమ్ ఆఫ్ యువర్ చాయిస్. సో మీలాగా చాలా మంది పొటెన్షియల్ హోమ్ బయర్స్ ఉంటారు. వై వుడ్ యూ రికమెండ్ నాగరాజ్ గారు?
1: ఎందుకంటే ట్రాన్సాక్షనల్ గా కాకుండా మాకు ఆఫ్టర్ హౌస్ లో కూడా ఏదైనా క్వశ్చన్స్ హెల్ప్ అంటే చాలా ఐడియాస్ అట్లా చెప్తారు, కాంటాక్ట్స్. అండ్ హీఈస్ అ వెరీ నైస్ పర్సన్. అండ్ బయర్స్ మంచి ఇల్లు కొనుక్కోవాలని హిజ్ మెయిన్ ఆబ్జెక్టివ్, నాట్ something else. So he really puts his heart into it and very helpful. And
0: fantastic. Once again,
2: opposition anante like unna vaatlo highest just commission kosam annattu kaadu, just vaallu illu purchase chestunte maaku vastunnattu kaakunta like okay if it's not a correct home cheppestar anamata, like wait cheyandi inkodiga time undi, like it's not correct time to buy right now. Maa friend okalu chustunnappudu adi chepparu anamata. So it's not about just making money, but he'll make sure that you have a long term relationship and me next time agent kavalanna kuda tan daggariki vellela ala chusukuntaru anamata basically.
0: That's a great testimonial and once again vintunna virijala shrotulandarki kuda, if you have real estate needs of any kind, definitely reach out to realtor Nagaraj Annaya. The number to call 408-805-4653 or visit his website nagarajhomes.com. congratulations once again andi, and good luck.
1: Thank you
2: andi. Thank you.
3: విరిజోలు శ్రోతలకి నమస్కారం. బే ఏరియాలో మీరు ఇల్లు కొనాలనుకున్నా, అమ్మాలనుకున్నా, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నా, అలాగే ఫినాన్సింగ్ ఆర్ రీఫైనాన్సింగ్ మీ నీడ్స్ రియల్ ఎస్టేట్ సంబంధించి ఏమైనా సరే, ద వన్ స్టాప్ షాప్ ఈజ్ రియల్టర్ నాగరాజ్ అన్నయ్య. బికాస్ ఈజ్ నాట్ జస్ట్ ఏ రియల్టర్, ఈజ్ ఆల్సో ఏ లైసెన్స్ అండ్ సర్టిఫైడ్ మార్ట్గేజ్ కన్సల్టెంట్ యాజ్ వెల్. అండ్ విరిజోలు శ్రోతలందరికీ కూడా ఆయన ఎక్స్క్లూజివ్ ఆఫర్ ఇస్తున్నారు, ఫ్రీ కన్సల్టేషన్ ఫర్ ఆల్ ఆర్ విరిజోలు లిజనర్స్, అండ్ యూ కెన్ గెట్ యూ జంబో లోన్ విత్ యాజ్ లిటిల్ యాజ్ 3.5% డౌన్ పేమెంట్. ఫర్ మోర్ డీటెయిల్స్ గో టు హిస్ వెబ్సైట్ nagarajhomes.com. మరి నాగరాజ్ గారి దగ్గర ఇల్లు పర్చేస్ చేసిన ఒక విరిజోలు శ్రోత లైన్ లో ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడి ఆయన ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మనం తెలుసుకుందాం. ఆయన నమస్కారం అండి, వెల్కమ్ టు విరిజోలు. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: నమస్తే అండి, నా పేరు వెంకట్ అండి. నేను మౌంటైన్ హౌస్.
3: మౌంటైన్ హౌస్. సో వెంకట్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్, ఐ జస్ట్ హర్డ్ యు ఆర్ ఎ న్యూ హోమ్ ఓనర్, సో కంగ్రాచులేషన్స్. సో వెంకట్ గారు చెప్పండి సార్, మీరు ఫస్ట్ టైం హోమా మీది, ఆర్ ఇన్వెస్ట్మెంటా, సెకండ్ హోమా?
4: ఫస్ట్ టైం అండి, ఫస్ట్ టైం హోమ్ ఇది.
3: ఓకే, ఫస్ట్ టైం హోమ్. సో ఫస్ట్ టైం హోమ్ బయర్, ఎన్ని నెలలు ఆర్ ఏళ్ల నుంచి ఇల్లు చూస్తున్నారు, అండ్ దీనికి వై డిడ్ యు పిక్ నాగరాజ్ గారు?
4: బేసికల్లీ నేను ఒక 1 ఇయర్ నుంచి చూస్తున్నాను అండి, అసలు కొనగలనా కొనలేనా, నాకు వచ్చే సాలరీ ఏంటి, అట్లాగా ఐ వాజ్ లైక్ ఇన్ డైలమా. సో నాగరాజ్ గారిని నాకు మా ఫ్రెండ్ ఇంట్రొడ్యూస్ చేశారు, అట్ ద సేమ్ టైం రేడియోలో కూడా విన్నాను యాడ్. సో ఆయనతో మాట్లాడిన తర్వాత నాకున్న కన్సర్న్స్ అన్ని ఆయన చెప్పాను. చెప్తే హీ వాజ్ లైక్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం ప్రాసెస్ అంతా గైడ్ చేశారు. ఇట్ మేడ్ ఇట్ వెరీ సింపుల్ అన్నమాట.
3: ఓకే, అదే అడగబోతాను. ఫస్ట్ టైం హోమ్ బయర్, ఎందుకంటే ఐ ఆల్సో వెంట్ త్రూ దట్ ఎక్స్పీరియన్స్ కాబట్టి. యు వాంటెడ్ డ్రీమ్ హోమ్, మనందరికి ఇలా కావాలని ఉంటుంది, అండ్ అలాగే కన్స్ట్రెయిన్స్ ఉంటాయి. సో ఫస్ట్ టైం హోమ్ బయర్ కి ఇట్స్ డిఫికల్ట్ ప్రాసెస్ టు గెట్ త్రూ. సో అస్ ఎ ఫస్ట్ టైం హోమ్ బయర్, హౌ వాజ్ యువర్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ నాగరాజ్? అండ్ నెంబర్ టూ, ఈ హోల్ ప్రాసెస్ హెల్ప్ చేశారు అన్నారు కదా, మీకు బాగా నచ్చిన విషయాలు ఏంటి, ఏ విధంగా హెల్ప్ చేశారు మిమ్మల్ని?
4: ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ టైం హోమ్ బయర్ కాబట్టి, సో ఇప్పుడు మార్కెట్స్ కూడా బాగా హైలో ఉన్నాయి కదా.
3: అవును,
4: మనకు వచ్చే ఇన్కమ్ బట్టి కెన్ వి ఈజ్ ఇట్ గుడ్ డిసిషన్ ఆర్ బ్యాడ్ డిసిషన్ అనేది ఉంటుంది.
3: అవును.
4: సో మెయిన్లీ నాకు మెయిన్ గా నచ్చిన పాయింట్ టు స్టార్ట్ విత్, జనరల్ గా లోన్ స్టార్ట్ అయినప్పుడు ఈ ముందుగా ప్రీ అప్రూవల్ తెచ్చుకోవాలి. సో సో మనకు వచ్చే ఇన్కమ్ ని బట్టి ఆ బడ్జెట్ లెవెల్ లో మనం మీట్ అవ్వగలమా లేదా అనేది, దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. సో బ్యాంక్ ప్రీ అప్రూవల్ దగ్గర నుంచి మొత్తం అంతా కూడా ఆయన యాక్చువల్లీ ఐ మీన్ హెల్ప్ చేశారు. అండ్ ఇన్ఫాక్ట్ ఐ ఆస్క్ హిమ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, అదేంటి ఇదేంటి ఇదట్లా అదట్లా అదట్లా ఇదట్లా అని చెప్పేసి ప్రతిసారికి కూడా వితౌట్ ఎనీ ఆయన ఇది లేకుండా పేషెంట్ గా చాలా లైక్ సమ్ టైమ్స్ ఈవెన్ నైట్ 11 o'clock కూడా ఒక్కోసారి కాల్ చేసి అదేంటి ఇదేంటి అంటే ప్రతిదీ కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. ఎక్కడ కూడా ఇది లేకుండా పేషెంట్ గా చాలా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు అనమాట.
3: అండ్ ఫైనల్లీ హోమ్ వచ్చేసింది. ఈ మార్కెట్ లో కూడా మీరు హోమ్ సంపాదించగలిగారు, కంగ్రాచులేషన్. సో ఆల్రెడీ మీ కొత్త ఇంట్లోకి మూవ్ అయిపోయారా?
4: మూవ్ అయిపోయామండి.
3: ఎలా ఉందండి లివింగ్ ఇన్ యువర్ న్యూ హోమ్, your dream home, first home?
4: Yeah, definitely ga chala bagundi experience. So definitely ga family tho kotta intlaku move ayi ikkadanta community andru kuda ippudu introduce avutunnaru. So it's obviously pretty good experience. I'm really happy.
3: Okay, so my most important question andi, meelaga chala mandi first time home buyers avachu, ledha bay area lo manaku illu konukundam anukune vallu chala mandi undachu, alanti vallaki why would you recommend Nagaraj garu?
4: సింపుల్ అండి. సో మనకి రియల్టర్స్ చాలా మంది ఉన్నారు, బేసిక్ గా కొంచెం మనకి ఎక్స్పీరియన్స్ ఉన్న రియల్టర్ ఉండాలి. సో సమ్ టైమ్స్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ది ప్రాసెస్ మనకి ఏమనిపిస్తుందండి చాలా మందికి అసలు రియల్టర్ ఎందుకు, మొత్తం మనమే చూసుకున్నాం కదా, రెడ్ చూసుకుంటున్నాము అంతా మనమే చేస్తాం అనిపిస్తుంది. కానీ ద రియల్ అడ్వాంటేజ్ ఈజ్ లైక్ ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు మనం ఏం చేయలేము. సో అలాంటప్పుడు డెఫినెట్ గా యూ నీడ్ అన్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్. సో ఐ వుడ్ డెఫినెట్లీ రికమెండ్ నాగరాజ్ బికాస్ ఐ ఫెల్ట్ ఐ మీన్ త్రూ ద ఎంటైర్ ఎక్స్పీరియన్స్ ఐ ఫెల్ట్ దట్ ఈస్ వెరీ వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ దిస్ మార్కెట్. అండ్ డెఫినెట్ గా మనకి ఎటువంటి క్వశ్చన్స్ ఉన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా హీఈస్ ద రైట్ పర్సన్ టు ఆన్సర్ అండ్ దెన్ రిజాల్వ్ ఇఫ్ దేర్ ఆర్ ఎనీ ఇష్యూస్.
3: ఫెంటాస్టిక్ అండ్ వన్స్ అగైన్ వెంకట్ గారు కంగ్రాట్యులేషన్స్ ఆన్ యువర్ న్యూ హోమ్ అండ్ వింటున్న విజువల్ శ్రోతలందరికీ కూడా వన్స్ అగైన్ ఇఫ్ యూర్ లుకింగ్ టు బై ఎ హోమ్ సెల్ ఎ హోమ్ ఆర్ ఇన్వెస్ట్ ఇన్ రియల్ ఎస్టేట్ ఆర్ లుకింగ్ టు ఫినాన్స్ అండ్ రీఫైనాన్స్ డెఫినెట్లీ యూ కెన్ రీచ్ అవుట్ టు నాగరాజ్ అన్నయ్య. ద నెంబర్ టు కాల్ 408-805-4653 ఆర్ విజిట్ హిస్ వెబ్సైట్ nagrajhomes.com. థ్యాంక్ యూ సో మచ్ వెంకట్ గారు.
5: To buy or sell a property and for all your real estate needs, contact Click Realtor Nagaraj Annaya, your friendly real estate guide. Nagaraj Annaya, the one-stop shop for all real estate needs. Call 408-805-4653 or log on to nagarajhomes.com.
6: If you are in the Bay Area market for real estate needs, or financing or refinancing, then definitely consider Realtor Nagaraj Annaya. Virijalu Srotalandariki Kuda is offering a free consultation for all his services. The number to call him directly is 408-805-4653 or visit his website nagarajhomes.com.
0: And with us on air, we have another happy couple, Shaunak and Susanna, who bought their home with Realtor Nagaraj Annaya. Hi Susanna, hi Shaunak, welcome to Virijalu.
7: Hi. Hi.
0: Is this your first time home or is this an investment home?
7: Yeah, this is our first time.
0: Okay, first time home buyers. How did you hear about Nagaraj for your home buying experience?
7: We heard about Nagaraj in radio in Virijallu, so we heard about him there first time.
0: Okay, so again, you chose Nagaraj for your home buying experience. How was it working with him, and finally did you get your home of your choice?
7: Yeah, it was very nice experience working with him, and we got the home of our choice. So when we approached him for the first time, he just very patiently listened to our exact need, what we are looking for, and he clearly understood. He had a very nice discussions we had, and then he suggested a few homes which we went and saw. And his main thing about him is he's very proactive in showing us the home, and he understood our expectations so well, which made the whole process very easy for us. Like, and even when we first told him about our need, he even gave the suggestions like, is it a good time to buy the home? Is it the market right? So he will tell you if it is not right. He will tell you that you please wait for 2 months, 3 months, or maybe 6 months, and then we will search for home. That was a very nice thing about him, and he helped us to close the deal. We saw actually 2-3 homes, or more than actually 5 homes together, and then final home he helped us to close the deal very smoothly and took care of everything. He has a mortgage person who was giving us a very good rate, and then after the deal is closed, he was like so helpful. We had some work to do in our new home, and he even helped in that by giving us the contact details of a few handyman, painters, plumbers, and everything. As this is our first time, we didn't have much experience about everything, so whenever I need anything, we just give him a call, and he was always there to help us with anything we need.
0: That's great to hear. And there are a lot of potential home buyers. Would you recommend Nagaraj to them?
7: Yes, we will definitely recommend Nagaraj. As I mentioned, he's very easy to work with, and he understands your need very well. He will first talk with you, and he will understand your need, and accordingly he will show you home. Like, people have many needs, right? The main thing is the schools and the commute to work and all those things. So he understands that, and he's also from a technology background, so he understands those things also very well. So yeah, we will definitely recommend him.
0: Fantastic. Once again, Vintage Virijal Srotalandariki Kuda, if you have any real estate need, definitely reach out to Realtor Nagaraj Annaya. The number to call 408-805-4653 or visit his website nagarajhomes.com. Congratulations, Shaunak and Susanna.
7: Thank you.
8: Congratulations, you too. I'm so happy for you. So how did you meet Nagaraj?
9: I met Nagaraj in one of the event. He was one of the sponsor, and I also heard Nagaraj on radio as well.
8: Oh, okay, nice. And how was it working with him? Anything that stood out to you about Nagaraj?
9: Definitely. I mean, he's really amazing person and really helped us in getting the property. And initially, we lost the property, but he found out that seller was backing out, buyer was backing out, and then renegotiated the contract, and then we got it. It was one of the dream home. And this is the first offer we put in, and we got it.
8: Oh my gosh, that's awesome. I'm so happy for you guys. And so, you know, because of his negotiation skills, maybe if it weren't for that, then it might not have been possible.
9: Definitely, yes, I agree. So his negotiation skills are really amazing. He renegotiated with the agent, and then that's how we got the property back.
8: Fantastic. And then would you recommend Nagaraj to your friends and family?
9: Absolutely, I mean.
10: Of course,
9: definitely. I have a couple of friends there in the house.
8: Awesome. Thank you so much, you two. And congratulations again. Bye.
5: To buy or sell a property, and for all your real estate needs, contact Tech Realtor Nagaraj Annaya, your friendly real estate guide. Nagaraj Annaya, the one-stop shop for all real estate needs. Call 408-805-4653 or log on to nagarajhomes.com.
6: If you are in the Bay Area market for real estate needs or financing or refinancing, then definitely consider Realtor Nagaraj Annaya. Virijala Srotalandarki Kuda is offering a free consultation for all his services. The number to call him directly is 408-805-4653 or visit his website nagarajhomes.com.
0: Mari Nagaraj gar degira illu purchase chesina maroka happy couple Mukund and Sindhu garu manto line lo unnaru. Hi Mukund garu, hi Sindhu garu, welcome to Virijala.
11: Hello Andy.
0: Hi. Are you a first-time home buyer?
11: Yes, we're first-time home buyers.
0: Okay, awesome. So how did you hear about Nagaraj Garu, and why did you choose Nagaraj Garu for your home buying experience?
11: Sure. So we were just researching, you know, YouTube videos on like realtor videos we were watching, and I stumbled upon Nagaraj Annaya, and kind of related. So I'm from Bangalore. I was like, okay, maybe another person from Bangalore, so let me just talk to them as well and try to understand more about home buying, and generally since we're first-time home buyers. So that's how the conversation started. And once we started talking to him, he really eased us into the whole process, which I'll go through as we go.
12: And Andy, like Maino, I was talking to my manager as well, office lo kuda maatladutu unte itla realtor evaru ante itla Nagaraj ane ante two other names cheppanu nenu. At that point of time he was still shopping around. So appudu my manager vachesi, he was like, no, na friends kuda, you know, they went with Nagaraj, you know, he's super efficient, he's like really patient in showing all the houses. So definitely go with him, Mani. And finding about him was one thing, and then meeting with him kind of had a completely different experience. And the way he spoke and the way he convinced us about how ante illu konadam anedi pedda ante chana hassle laga manam feel aitamu adi kaadu ani cheppesi, the way he convinced us about even financial numbers and everything, even though it was our first meeting, he was able to like estimate how much our household was making, and you know, itla plan cheyachu ani cheppi. So it was like a very comforting
11: impression
12: that we had, yeah,
11: for both of us, which is why we went forward with Nagaraj Annaya.
0: Okay, you went forward with him, but how was the home buying experience, and finally did you get the home of your choice?
11: Oh yeah, definitely. It's been such a lovely, pleasant experience. So Nagaraj is someone who is very proactive, extremely responsive, and he's always providing really interesting and effective feedback on each and every home. So we, to be honest, we were just looking for houses around, you know, like Santa Clara area itself, Santa Clara and San Jose to be specific. And we probably looked around for like maybe 20 houses in a week, and he was really quick enough to provide us very good feedback, because most of them don't tell you, like, you know, the details. And he was very patient with us. First of all, introducing us to the entire home buying process, which is often very overwhelming for first timers. He eased us into that process, and also he was able to provide really good feedback on each and every home, good or bad. So he was very honest with that, and we were able to lock in on our dream home within a week of meeting Nagaraj Annaya, and it's been great after that too.
12: A couple of things, Sandy, to add here. One is patience and equanimity, and ayanaki like imemo literally like oka day lo 5-6 houses anna kuda random ga phone chesi ledhu oka opening oka illu undi elli chuddama anna kuda papam, like, I mean, he was very patient, like, and you know, our interest was his priority, and you know, he made sure that, you know, he's giving us all the feedback, and very informed feedback. ఇల్లు చూసేది బాగుంది అన్నా కూడా హీ టుక్ ద టైమ్ టు ఎక్స్ప్లెయిన్ టు అస్ వై ద పర్టికులర్ హౌస్ ఇస్ గుడ్ ఆర్ వై పర్టికులర్ హౌస్ ఇస్ బ్యాడ్, ఒక లొకాలిటీ మంచిదా చెడ్డదా అని జస్ట్ చెప్పడం కాకుండా హీ ఎన్ష్యూర్డ్ దాట్ యు నో హీ టుక్ అస్ టు ద ప్లేస్ అండ్ దెన్ వీ వర్ ఏబుల్ టు హ్యావ్ అవర్ ఓన్ ఎక్స్పీరియన్స్ అస్ టు వై అ సర్టన్ ఏరియా ఇస్ గుడ్ ఆర్ బ్యాడ్. సో ఆ విధంగా హీ వాజ్ వెరీ ఐ వుడ్ సే ఇన్ఫార్మ్డ్ అండ్ లైక్ హీ లిటర్లీ నోస్ ప్రిటీ మచ్ ఎవ్రీ ఏరియా జిప్ కోడ్ పిన్ నంబర్స్ బట్ హీ వుడ్ టెల్ లిటర్లీ ఇది బాగుంది ఇది బాగాలేదు అండ్ ఓవరాల్ పర్స్పెక్టివ్ అంటే దగ్గరలో జస్ట్ నాట్ గ్రాసరీ స్టోర్ హాస్పిటల్స్ ఉన్నాయా ఇవి ఉన్నాయా లైక్ అ వెరీ ట్రాన్స్పోర్టేషన్ 100 డిఫరెంట్ థింగ్ అంటే కొన్నిసార్లు అయితే ఒక ఇల్లు చూసి నచ్చింది అనుకున్నప్పుడు ఇక్కడ ఈ ఇంట్లో ఇలా ఉంది వాస్తు అంటే యూనో అంటే ఐ డోంట్ నో ఇఫ్ యూ కేర్ అబౌట్ ఇట్ ఆర్ నాట్ బట్ ఇట్లా ఉంది ఆర్ యూ ఓకే విత్ ఇట్ అని తీరా మా పేరెంట్స్ తో మాట్లాడిన తర్వాత యా యూనో అది మంచిది కాదు అంటే దెన్ వి బ్యాక్ అవుట్.
10: సో గివ్ యు ద టైమ్ అండ్ స్పేస్ టు రియలీ థింక్ అబౌట్ ద డిసిషన్స్ యు ఆర్ మేకింగ్ అండ్ యూ ఏబుల్ టు ప్రొవైడ్ ద రియలీ గుడ్ ఇన్ఫర్మేషన్ సో దట్ యు ఆర్ ఏబుల్ టు టేక్ అ బెటర్ డిసిషన్.
0: దట్స్ వెరీ వార్మ్ టెస్టిమోనియల్ అబౌట్ హిమ్. వుడ్ యు రికమెండ్ నాగరాజ్ టు పొటెన్షియల్ హోమ్ బయర్స్?
10: ఆఫ్ కోర్స్ డెఫినెట్లీ. సో వి హ్యాడ్ అవర్ హౌస్ వార్మింగ్ డిన్నర్ and we had Nagraj Anaya and his family come over and we introduced him to literally all of our friends. So we have really nice things to say about him and his family who have we've literally become family now. We meet each other very often and he's a very honest and reliable person. Like I can totally trust him with all of the decisions we're making and not just home buying process but also home improvements because once we bought our home we wanted to get some things done and he's able to provide really good home improvement contacts and the most important one being even home lending.
0: Fantastic. And once again into the vigilance for the Anariki Kuda, if you want to get in touch with Nagaraj Garu for all your real estate needs, the number to call 408-805-4653 or visit his website nagarajhomes.com. Congratulations Mukund Garu, congratulations Sindhu Garu and thank you.
10: Thank you so much. Nice
0: thanks,
10: talking sir. To you.
8: Congratulations you too.
13: Thank you.
8: So how was it working with Nagaraj and how did you meet him?
13: So we met him through like when we were like browsing online and through some of our community advertisements I saw him and then I did a phone call to him just to figure out how the market is and how things are and that's where we started talking and that's what how we got in touch.
14: Yeah, it is a pleasure working with Nagraj.
13: Yeah.
8: That's awesome. And how was it working with him throughout the whole buying process from the loan to walking the property?
13: Yeah. So, one good thing is he talked about holistic, like in the sense he talks about the whole process and also like how is such a difference between buying a townhome versus a home and also navigate through finding the one that fits for us. And also the locations, he has a good idea in Santa Clara area, especially he has good idea around this area. So he was giving us a holistic view so that we could take a right choice.
14: Yeah. And he's always available for all our queries or doubts.
15: And he closed early.
8: Yeah. Oh, he closed early?
13: Yeah.
8: Okay.
13: Yeah, we started working with him this month, like in Jan. And we closed within like 15-20 days. And that was good. We found the house that we wanted and then we started working with him to close on it. So with the price point, we were a bit trying to match and then we finally found our price match and then we were able to get the house. Yeah.
8: Oh, that's fantastic. I'm so happy for you too. Mm-hmm. And so would you recommend Nagaraj Anaya to your friends and family?
14: Yeah.
13: I would definitely recommend him to because he gives like a good picture and also like if you really want to close soon or want to find he's really on the toes and gives you a lot of home options and whenever it comes out very quickly he will get in touch with you and we can discuss. So if you really want to close soon I would really recommend to him. That's one.
14: Definitely, yes.
8: You
14: would recommend
8: them
14: to our friends.
8: Yeah. Thank you so much, you two, and congratulations again. Super happy for you.
13: Yeah.
8: All right, take
13: care. All the best, Nagraj. Yeah, keep helping other folks. It'll be really helpful for other people as well to work with him. With the price point, they have to just juggle up with the numbers and then they have to find their, because it's all closed bidding. So that is one thing that the buyers have to work on as well. Yeah.
14: Thank you very much, Nagraj.
6: If you are in the Bay Area market for real estate needs or financing or refinancing, then definitely consider Realtor Nagaraj Annaya. Virijalu Srotalandariki Kuda is offering a free consultation for all his services. The number to call him directly is 408-805-4653 or visit his website nagarajhomes.com.
0: And we have another happy home buyer who bought his home from Realtor Nagaraj Annaya. Hi Ravi, welcome to Virijalu.
16: Hey, hi Glenn.
0: Okay, and Ravi, are you a first time home buyer?
16: Yes.
0: Okay, and how did you hear about Nagaraj and why did you pick Nagaraj for your home buying experience?
16: So I heard about him from the radio as well as from a few of my friends who highly recommended him. So that's how I came to know about him and I chose Nagaraj for my home buying experience. Yes. So he has helped with any and all of the queries and beyond the home buying things, there are some financial questions, right? And then things like how to get certain things fixed in the home and stuff like that. So Nagaraj helps out with that as well. So it's not only the professional experience, but also the personal help or the personal experience with which Nagaraj helps you out. And that's why I feel like he's a go-to realtor for any first-time home buyers.
0: So that's my next question. Would you recommend Nagaraj for potential home buyers?
16: Yeah, definitely.
0: Congratulations, Ravi, on your dream home or home of your choice. And glad to know that you heard on Virijalu and approached him. And once again, Mintana Virijalu Srotalandariki Kuda, if you're looking to find a realtor for your real estate needs in the Bay Area, then reach out to Realtor Nagaraj Annaya. The number to call is 408-805-4653 or visit his website, nagarajhomes.com. Congratulations, Ravi. And thank you once again.
16: Thanks, Glenn. Thank you.
17: You're listening to Real Estate Roundup.
18: Real Estate Roundup
17: with Realtor Nagaraj Annaya every Sunday from 12:30 p.m. to 1 p.m. PST on Volley 92.3 FM.
19: Are you on an H-1B visa and tired of losing your dream home to cash offers? I've got you. I'm Nagaraj Annaya, your local realtor, mortgage expert and a power maker. I turn everyday buyers into power buyers, structuring your loan so you can close in just 14 days. Your offer looks as strong as cash and you win the deal even in today's market. Call 408-805-4653. That's 408-805-4653. Get your free real estate guide at nagarajhomes.com. That's nagarajhomes.com. Nagaraj Annaya, your dream realtor. Make your move today. NMLS 1938293. You are ready to sell, but in today's market, listing your home is not enough. You need the right strategy to get a top dollar. That's exactly what I bring. I'm Nagaraj Annaya, your local realtor, mortgage expert, and a deal maker. I use AI to find the perfect buyers for your home and get you a top dollar. And because I'm also a mortgage expert, I personally vet every offer to make sure the buyer can actually close. No surprises, no failed deals, just a maximum profit in your pocket. Call 408-805-4653. That's 408-805-4653. Get your free instant AI home valuation at nagarajhomes.com. That's nagarajhomes.com. Nagaraj Annaya, a top dollar realtor. Make your move today.
17: Bay Area, get ready for Swadesh, Indian Independence Day celebrations on August 15th in San Jose. Witness historic multinational free parade in the streets of downtown San Jose, celebrating 80 years of India and 250 years of USA. Enjoy the day-night mela from 2 p.m. to 10 p.m. at Cesar de Chavez Park, San Jose with flag hoisting, cultural programs, street food festival, shopping, kids activities and more. Brought to you by AI IA and Bolly 92.3 FM. For details, booths and sponsorships, visit aiaevents.org.
20: Brought to you in part by Sanjeev Gupta CPA, Realtor Lavanya Duvi, NT Bay Area Construction and The Lakes at Mountain House, mountainhouseliving.com.
19: You are ready to sell, but in today's market, listing your home is not enough. You need the right strategy to get a top dollar. That's exactly what I bring. I'm Nagaraj Annaya, your local realtor, mortgage expert, and a deal maker. I use AI to find the perfect buyers for your home and get you a top dollar. And because I'm also a mortgage expert, I personally vet every offer to make sure the buyer can actually close. No surprises, no failed deals, just a maximum profit in your pocket. Call 408-805-4653. That's 408-805-4653. Get your free instant AI home valuation at nagarajhomes.com. That's nagarajhomes.com. Nagaraj Annaya, a top dollar realtor. Make your move today.
20: Looking to add an ADU in your backyard?
18: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
21: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
18: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
22: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
23: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
24: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
25: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.
23: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
26: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
25: కాల్ ట్రావెలోపాడ్ అట్ 929-269-8013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
27: You're listening to KSJO HD2 San Jose.
26: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
25: కాల్ ట్రావెలోపాడ్ అట్ 929-269-8013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
23: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్‌పీరియన్స్డ్, ట్రస్ట్‌వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్‌పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
18: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
21: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
18: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
28: If you are not one of these people, you may want to try Zoho One.

0: Area foods, snacks, sweets and powders. Bay Area and Sacramento lo anni Indian grocery stores lo labhyam. Yalanti preservatives lekunda kammaga tayar cheyabadinavi. Kavya Foods. Amma cheti vanta. Ippudu mee intlo.
1: You know, being an NRI comes with so many responsibilities back home. But that's exactly why I use MyPursu. It's one simple app that connects me to everything I need in India. With MyPursu, I can send money instantly, make merchant payments through UPI, pay all my utility bills, and handle all my logistics through personal shopper, shipping, and mailbox services. All in one place. Their elder care service gives me real peace of mind. And whenever I need to travel, MyPursu even handles travel bookings, flights, buses, trains, quickly and conveniently.
2: MyPursu, one app, all services. Zero stress for NRIs. Download the MyPursu app today from the Play Store or App Store.
3: మీ ఇంట్లో ఫంక్షన్స్ కోసం ఒక చక్కని వెన్యూ కోసం చూస్తున్నారా? ఓఎస్ఎస్ ఫ్రీమౌంట్ ఇస్ ద హెడ్ క్వార్టర్స్ ఫర్ వెడ్డింగ్, రిసెప్షన్, బర్త్డే, హాఫ్ సారీ, గ్రాడ్యుయేషన్ అండ్ కార్పొరేట్ ఈవెంట్స్. మల్టిపుల్ హాల్స్ అవైలబుల్ టు అకామిడేట్ బిట్వీన్ 50 to 700 పీపుల్. ఫ్యూజన్ తెలుగు డిషెస్ అవైలబుల్ ఫ్రమ్ అవర్ సౌత్ ఇండియన్ షెఫ్. ఎటువంటి ఫంక్షన్ అయినా వన్ స్టాప్ ఫర్ ఫుడ్, హాల్, డెకరేషన్ ఆల్ అండర్ వన్ రూఫ్. మెన్షన్ విరిజల్లు అండ్ గెట్ ద స్పెషల్ ప్రైజింగ్. మరెందుకు ఆలస్యం? కాంటాక్ట్ అస్ ఎట్ 510-791-2422 ఆర్ విజిట్ oassfremont.com.
4: Still thinking about your next move? Stop. Get into AI-powered training with Java, AI, ML, SDET and Python. Build real skills, crack real jobs. Upgrade now because the future won't wait. Enroll today. For details, visit apexconsultingservices.us or call 510-431-7670. Guaranteed placement for qualified candidates.
5: TNC apply.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want

0: స్నాక్స్, స్వీట్స్ అండ్ పౌడర్స్ బే ఏరియా అండ్ సాక్రమెంటోలో అన్ని ఇండియన్ గ్రోసరీ స్టోర్స్ లో లభ్యం. ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా కమ్మగా తయారు చేయబడినవి. అమ్మ చేతి వంట ఇప్పుడు మీ ఇంట్లో.
1: You know, being an NRI comes with so many responsibilities back home. But that's exactly why I use MyPursu. It's one simple app that connects me to everything I need in India. With MyPursu, I can send money instantly, make merchant payments through UPI, pay all my utility bills, and handle all my logistics through personal shopper, shipping, and mailbox services. All in one place. Their elder care service gives me real peace of mind. And whenever I need to travel, MyPursu even handles travel bookings, flights, buses, trains, quickly and conveniently.
2: MyPursu, one app, all services. Zero stress for NRIs. Download the MyPursu app today from the Play Store or App Store.
3: మీ ఇంట్లో ఫంక్షన్స్ కోసం ఒక చక్కని వెన్యూ కోసం చూస్తున్నారా? ఓఎస్ఎస్ ఫ్రీమౌంట్ ఇస్ ద హెడ్ క్వార్టర్స్ ఫర్ వెడ్డింగ్, రిసెప్షన్, బర్త్డే, హాఫ్ సారీ, గ్రాడ్యుయేషన్ అండ్ కార్పొరేట్ ఈవెంట్స్. మల్టిపుల్ హాల్స్ అవైలబుల్ టు అకామిడేట్ బిట్వీన్ 50 to 700 పీపుల్. ఫ్యూజన్ తెలుగు డిషెస్ అవైలబుల్ ఫ్రమ్ అవర్ సౌత్ ఇండియన్ షెఫ్. ఎటువంటి ఫంక్షన్ అయినా వన్ స్టాప్ ఫర్ ఫుడ్, హాల్, డెకరేషన్, ఆల్ అండర్ వన్ రూఫ్. మెన్షన్ విరిజల్లు అండ్ గెట్ అ స్పెషల్ ప్రైజింగ్. మరింత కాలుష్యం కాంటాక్ట్ అస్ ఎట్ 510-791-2422 ఆర్ విజిట్ oassfremont.com.

0: If you're listening from the beginning, if you remember, I played Yaro from KK in the first hour from a different movie, of course. And this one, also another Yaro from KK, that's by design. So I felt these two were beautiful songs sung by a singer who's no longer with us, but his songs are with us forever. And two beautiful songs. I'm going to take the phone calls right now. If you know the answer to my last question, 510-573-2562. Hi, namaste. Welcome to Virijallu. Who's this? హాయ్ పద్మజ గారు, ఎలా ఉన్నారు? పద్మజ గారు, ముందుగా మీ ఫ్రెండ్స్ ఎవరికైనా షౌట్ అవుట్ ఇవ్వాలంటే గో హెడ్.
1: పూజ అండి.
0: పూజ, ఓకే. అండ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్, ఓకే. వెరీ గుడ్, వెరీ గుడ్. పద్మజ గారు, మీ సమాధానం ఏంటి? జిందగీ నా మిలేగి దుబారా అనుకుంటున్నారు మీరు. ఓకే, మీ ఆన్సర్ తీసుకుంటున్నాను. అండ్ పద్మజ గారు, ఆగస్ట్ 15 వస్తున్నారు కదా శానుజకి?
1: తప్పకుండా అండి.
0: అండ్ మీరు విన్నారా మా తిరంగా వాక్ గురించి? అలాగే 80 feet అమెరికన్ ఫ్లాగ్. ఈ ఫ్లాగ్ ని పట్టుకుని మనం ఆ డౌన్ టౌన్ పరేడ్ అప్పుడు తిరంగా వాక్ ఉండబోతుంది. 80 feet ఈజ్ సచ్ అ బిగ్ ఫ్లాగ్ అండ్ వీ నీడ్ పీపుల్ టు ఆల్సో క్యారీ ద ఫ్లాగ్. అండ్ ఈ రెండు ఫ్లాగ్స్ ముందు దేర్ ఆర్ దే విల్ బి పీపుల్ హూ వాక్ ద ఫ్రంట్ ఆఫ్ ద పరేడ్ కూడా. అండ్ ట్రై కలర్స్ లో డ్రెస్ చేసుకొస్తే ఆరెంజ్ కానీ వైట్ కానీ గ్రీన్ కానీ దే ఆల్ కెన్ ఆల్సో బి వాకింగ్ ఇన్ ద పరేడ్ ఆల్సో. సో ఇట్స్ గోన్ బి బ్యూటిఫుల్ సైట్ టు సీ. అండ్ ఇవి ఉంటాయి. వీటితో పాటు మనకు గ్రాండ్ మార్షల్ ఉండబోతున్నారు, విల్ బి మేకింగ్ అ బిగ్ అనౌన్స్మెంట్ మోస్ట్ ప్రాబ్లీ టుమారో. అలాగే 80+ ఫ్లోట్స్ ఉంటాయి రిప్రజెంటింగ్ వేరియస్ స్టేట్స్ ఆఫ్ ఇండియా. అండ్ దిస్ టైమ్ వీఆర్ ఆల్సో సెలబ్రేటింగ్ 250 years ఆఫ్ యుఎస్ఏ. సో మల్టిపుల్ నేషన్స్ రిప్రజెంట్ చేస్తూ మల్టీనేషనల్ ఫ్లోట్స్ కూడా ఉంటాయి. ఇట్స్ గోన్ బి బ్యూటిఫుల్ సైట్ అండి, డౌన్ టౌన్ శానుజీలో. అండ్ రైట్ ఆ పరేడ్ ఏరియా పక్కనే మన క్రిస్మస్ ఇన్ ద పార్క్ ఎక్కడ చేస్తారో శానుజేలో అదే లొకేషన్లో మా డే నైట్ మేళా కూడా ఉంటుంది. 2 PM నుంచి 10 PM వరకు ఫుడ్, షాపింగ్, కల్చరల్ ప్రోగ్రామ్స్, ఫ్రీ ఫేస్ పెయింటింగ్, ఫ్రీ హెన్నా టాటూస్. ఇట్ బి సూపర్ ఫన్ అండి. సో హాయిగా వచ్చేసేయండి, ఎందుకంటే ఫ్రీ ఎంట్రీ ఫర్ ఎవ్రీ వన్. ఫ్రెండ్స్తో పాటు రండి, ప్రియా గారిని కూడా తీసుకురండి, ఎంజాయ్ చేద్దరు కానీ. థ్యాంక్ యూ సో మచ్ పద్మజీ గారు, థ్యాంక్ యూ సో మచ్. 510-573-2562. హాయ్, నమస్తే, వెల్కమ్ టు విరిజల్లు.
2: హాయ్ అండి.
0: హాయ్, మీ పేరు?
2: హ్యాపీ సండే.
0: హ్యాపీ సండే.
2: ప్రతీష మాట్లాడుతున్నా అండి.
0: హాయ్ ప్రతీష గారు, థ్యాంక్ యూ ఫర్ ద కంపెనీ అగైన్.
2: ఎలా ఉన్నారు?
0: ఫస్ట్ క్లాస్ ప్రతీష గారు. మీరు చెప్పండి, ముందుగా మీ బెస్ట్ ఫ్రెండ్స్ పేర్లు చెప్పండి నాకు.
2: మా బెస్ట్ ఫ్రెండ్స్ వచ్చి మా హస్బెండ్ ఫస్ట్.
0: హలో ఉందో, హలో, రూల్స్ పెట్టాం. అమ్మ, నాన్న, హలో, ఇవాళ గ్రౌండ్ రూల్స్ పెట్టాం. అమ్మ, నాన్న, అన్న, అక్క, చెల్లి, తల్లి అన్ని పక్కన పెట్టేసండి. బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు నాకు
2: చెప్పండి. అవుట్ ఆఫ్ ఫ్యామిలీ అంటే ఇట్ ఇస్ సుశీల అని.
0: సుశీల, ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే ప్రతీష్ గారు, సమాధానం చెప్పండి. జిందగీ నా మిలేగి దుబారా. ఓకే, ఆసమ్. థ్యాంక్ యూ ప్రతీష గారు, థ్యాంక్ యూ సో మచ్. 510-573-2562. హాయ్, నమస్తే, హూస్ దిస్?
3: హలో.
0: హలో,
3: యా,
0: ఐ యామ్ వందన గారు. హౌ ఆర్ యూ డూయింగ్?
3: ఐ యామ్ గుడ్. విషింగ్ యు ఆల్ వెరీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే టుడే.
0: అండ్ వందన జీ, యువర్ వాయిస్ ఇస్ గోయింగ్ లిటిల్ బిట్ ఇన్ అండ్ అవుట్. Before you answer your question, you want to give shout out to any of your friends?
3: Hello? Yeah, I would like to give a shout out to my all the friends in Bay Area. Sweta, Sanketa, Lois, there are a couple of friends here. Yeah.
0: Okay.
3: We've been together for quite some time now.
0: Awesome, awesome. Yes, yes, we should truly celebrate friends and friendships. Awesome, Vandana. Yeah. And Vandana, did you call us before? Is the first time calling us?
3: No, I'm calling the first time actually.
0: And did you tune in by accident or do you listen to us from time to time?
3: No, I keep listening to the show.
0: Okay.
3: On and off. Like, yeah.
0: Okay, do call us regularly, Vandana. We appreciate your listenership.
3: Yeah, sure.
0: Okay, yes. What is the answer to our question?
3: It is Zindagi Na Milegi Dobara.
0: Okay.
3: And the country is Spain.
0: Country is Spain, you say.
3: Visiting Spain, yeah.
0: Okay. And Vandana, hope you heard about our Swadesh Independence Day Parade and Mela.
3: Yeah.
0: August 15th in San Jose.
3: Yes, I have heard about it.
0: And you said you have quite a few friends in Bay Area. All of you, please come join us on August 15th, yeah?
3: Yeah, sure.
0: Thank you so much. Thank you. 510-573-2562 is our studio number. Hi, namaste, who's this?
4: హలో కళ్యాణ్ గారు, జయజ్యోతి.
0: జయజ్యోతి గారు చెప్పాలి. జిందగీ నా మిలేగీ దుబారా. ఓకే, ఫ్రెండ్షిప్ మూవీస్ తీసుకుంటే హిందీలో మీ ఫేవరెట్ మూవీ ఏంటి విజయ్ జ్యోతి గారు?
4: హిందీలో ఆనంద్.
0: ఆనంద్, ఓకే, గుడ్ గుడ్ గుడ్. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. 510-573-2562. హాయ్, నమస్తే, హూస్ దిస్?
5: హాయ్, నమస్తే కళ్యాణ్ గారు.
0: హాయ్ ఉషా గారు,
5: గుడ్ టు టాక్ టు యూ. ఫ్రెండ్షిప్ డే కదా, ఫోన్ చేద్దాం.
0: ఉషా గారు, యు బీన్ ఏ డియర్ డియర్ ఫ్రెండ్ అండ్ సపోర్టర్ ఆఫ్ us ఫర్ అ లాంగ్ టైమ్. వి ట్రూలీ చెరిష్ యువర్ ఫ్రెండ్షిప్, సురేష్ గారు's ఫ్రెండ్షిప్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ ఆల్ ద లవ్ అండ్ ఫ్రెండ్షిప్ ఓవర్ ది ఇయర్స్.
5: అబ్సల్యూట్లీ, వి వుడ్ లవ్ టు కంటిన్యూ దిస్ ఫ్రెండ్షిప్ ఫర్ ఎవర్ అండ్ విత్ వెరీ జల్లు. ఇక్కడ నుంచి వి వెంట్ టు స్కూల్ అండ్ దెన్ అవర్ చిల్డ్రన్ గ్రూ అప్ టుగెదర్, వి స్టిల్ మీట్. అది మా ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, మై బిగ్ షౌట్ అవుట్ అండ్ ఐ లవ్ యూ గైస్. దిస్ ఇస్ ఫర్ షాలిని. మీరు ఇలా అడిగిస్తే తక్కువని నాకు. షాలిని, సంగీత, సువర్ణ, లత, ఉషా, రాధిక, విత్ ఆల్ దేర్ బెటర్ హాఫ్స్ ఆఫ్ కోర్స్. సో వి ఆర్ లైక్ 8 ఆఫ్ us, వెరీ వెరీ క్లోజ్ అండ్ వి స్టిల్ కీప్ ఇన్ టచ్ అండ్ వి స్టిల్ మీట్. అవర్ చిల్డ్రన్ హ్యావ్ గ్రోన్ అప్ టుగెదర్. సో వి ఆర్ దిస్ ఫ్రెండ్షిప్ విచ్ విల్ స్టే ఫర్ అవర్ లైఫ్ టైమ్.
0: విజయ్ జ్యోతి గారు ఇందాక ఫ్రెండ్స్ గురించి మాట్లాడుతూ రేడియో ఫ్రెండ్స్ అని షీ ఆల్సో గేవ్ ఎ షౌట్ అవుట్ టు యూ ఉషా గారు. సో

0: ఉన్నారు. అండ్ సాటర్డే ఆగస్ట్ 8th నాడు, సండే ఆగస్ట్ 9th నాడు మల్టిపుల్ ఈవెంట్స్ ఉన్నాయి. హిజ్ హోలీనెస్ పరమ పూజ్య శ్రీ గణపతి సచ్చిదానంద స్వామిజీ గారి ఆధ్వర్యంలో సమక్షంలో, అలాగే కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్ ఫ్రీమౌంట్లో ఆగస్ట్ 8th 9:00 నుంచి హనుమాన్ చాలీసా చాంటింగ్ ఈవెంట్ కూడా ఉంది. ఇది ఫ్రీ ఈవెంట్, అందరూ దీనికి ఆహ్వానితులే. ఫ్రీ ఈవెంట్, వన్స్ అగైన్ ద ఈవెంట్ విల్ బీ అట్ శ్రీ కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్ ఇన్ ఫ్రీమౌంట్, హనుమాన్ చాలీసా చాంటింగ్ ఈవెంట్ అగైన్ ఆగస్ట్ 8th అండ్ ఆగస్ట్ 9th. హిజ్ హోలీనెస్ శ్రీ గణపతి సత్యనారాయణ స్వామిజీ గారు మీ ఏరియాకి రాబోతున్నారు. అండ్ మరిన్ని వివరాలకి ఆ ఈవెంట్ అటెండ్ అవ్వాలనుకుంటే శ్రీ కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్ ఇన్ ఫ్రీమౌంట్. అండ్ వన్స్ అగైన్ మా స్టూడియో నెంబర్ 510-573-2562, 510-573-2562. హాయ్, హలో, నమస్తే, హూస్ దిస్? హలో,
1: హలో,
0: హాయ్,
1: ప్రత్యూష మాట్లాడుతున్నా అండి.
0: ప్రత్యూష గారు చెప్పాలి.
1: మీరు ఇచ్చిన క్లూ కి ఆన్సర్ ఏ జవానీ హే దివానీ.
0: ఏ జవానీ హే దివానీ, ఓకే, మీ ఆన్సర్ తీసుకుంటాను ప్రత్యూష గారు, థ్యాంక్ యూ సో మచ్. 510-573-2562. హాయ్, హలో, నమస్తే, హూస్ దిస్? హలో, హలో, ఓకే, వీ గివ్ ద ఆన్సర్ ప్రతీష గారు, యూ గాట్ ఇట్ రైట్, దట్ ఈస్ ఇండీడ్ ఏ జవానీ హే దివానీ 2013 మూవీ, దట్ ఈస్ ఇండీడ్ ద రైట్ ఆన్సర్. ఓకే, హియర్స్ మై నెక్స్ట్ క్వశ్చన్. అగైన్ ఐ నో సో ఫార్ వీ హవ్ గివెన్ ఐదర్ ఎ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఆర్ మేల్ గాయ్ ఫ్రెండ్స్, ఐదర్ టూ ఆఫ్ దెమ్ ఆర్ త్రీ ఆఫ్ దెమ్, అండ్ దిస్ ఇస్ వెన్ ఫ్రెండ్షిప్ టర్న్స్ ఇన్ టు love. So let me give clue about this movie, and again you have to guess who, what this movie is. I'll also give the name of the characters in the movie. Jay and Aditi are best friends who everyone expects to marry, except they insist that they are just best buddies until they date other people and realize the truth, and eventually they come together as a pair. Which movie am I talking about? Again, I think this movie got released in 2008. Once again, Jay and Aditi are best friends who everyone expects to marry, except they both insist and laugh at the fact that people are suggesting that, and they insist that they are just merely buddies. They date other people and then they realize they're actually in love with each other, and eventually they come together. That's a different thing. So it's about friendship turning into love. Which movie am I talking about? Give us a call. 510-573-2562. 510-573-2562. A small commercial break. I'll take the calls on the other side. 510-573-2562.
2: But how do we create legacy for them? Hi, this is Satya Dasari. Let me help you to build wealth for your loved ones, like I did for many of my clients. Call me to help you.
0: Check out the 5-star testimonials of Satya at mymansion.com. For more details or appointments, call 408-666-6231. That is 408-666-6231.
3: Bay Area's Grand Ganesh Festival.
4: Grand Ganesh Festival.
3: On Saturday, 19 September, from 12 p.m. to 10 p.m. at Bishop Ranch City Center in San Ramon. Free entry and free parking. Witness huge Ganesha along with Ganpati Sthapana and Puja. Early Archanas, special Aartis, Maha Aarti and Deeparadhana. Dhol Tasha procession and Visarjan. Stellar performances and ravishing show. Ganesha idol making workshop for kids. Multiple food booths. Record number Desi shopping booths. And lots more. For details, visit namastebayarea.com. For booths and sponsorships, email info@namastebayarea.com. Ganesha!

0: టేక్అవుట్, పార్టీ, కేటరింగ్స్ ఏదైనా సరే, ద బెస్ట్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇన్ ద బే ఏరియా, చాట్ భవన్ ఇన్ మల్టిపుల్ లొకేషన్స్. ఫర్ డీటెయిల్స్ విజిట్ chatbhavan.com.
1: అరే నీ ఫేవరెట్ ఫుడ్ ఐటమ్స్ ఏంటో ఒకసారి చెప్పు.
2: రవ్వ లడ్డు, బూందీ లడ్డు, బాదుషా సున్నుండలు, బూందీ మిఠాయి, గబులు అయిపోలేదు. చెక్కలు, చెకోడీలు, ఆంధ్ర చెక్కలు, మురుకులు, పీనట్ మసాలా, రిబన్ పకోడ, ఆలు భుజియా, స్పైసీ క్యాషు,
1: ఓహో,
2: నల్లకారం పొడి, నువ్వుల పొడి, పప్పుల పొడి, పల్లి పొడి, పుదీనా పొడి, కాకరకాయ పొడి, కంది పొడి.
1: ఆపరా బాబు,
2: వింటుంటేనే మా అమ్మ చేతి వంట గుర్తొస్తుంది. వరి అవకరా, ఇప్పుడు మన బే ఏరియా అండ్ సాక్రమెంటోలో కావ్య ఫుడ్స్ ఉంది కదా.
3: కావ్య ఫుడ్స్ స్నాక్స్, స్వీట్స్ అండ్ పౌడర్స్ బే ఏరియా అండ్ సాక్రమెంటోలో అన్ని ఇండియన్ గ్రోసరీ స్టోర్స్ లో లభ్యం. ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా కమ్మగా తయారు చేయబడినవి అమ్మ చేతి వంట ఇప్పుడు మీ ఇంట్లో.
0: Time is running out. Don't miss her chance to learn AI-powered training with Java, AIML, SDET and Python. Limited seats. Real-time training. Real results. Enroll now before it's gone. For details, visit apexconsultingservices.us or call 510-431-7670. Guaranteed placement for qualified candidates. TNC apply.
4: Welcome back to Virijallu. I'm your host Kalyan Kattamuri. And before the break, I asked a question and a few callers are patiently waiting to answer the question. Again, if you know the answer to that one, give us a call. 510-573-2562. 510-573-2562. The question was about Jay and Aditi, who tell the whole world that they are merely best buddies, but eventually they come together as a pair. Which movie am I talking about? 510-573-2562. Hi, namaste. Welcome to Virijallu. Who's this?
5: Pratisha matladutunnandi.
4: Yes, Pratisha garu, cheppali. జానే తూ యా జానేనా. ఓకే, థ్యాంక్ యూ ప్రతీష గారు, థ్యాంక్ యూ సో మచ్. 510-573-2562. హాయ్, నమస్తే, వెల్కమ్ టు విరిజల్లు.
6: ఏ హాయ్, మై నేమ్ ఇస్ వీరేంద్ర.
4: వీరేంద్ర, విచ్ సిటీ ఆర్ యు కాలింగ్ ఫ్రమ్? వీరేంద్ర,
6: ఐ యామ్ కాలింగ్ ఫ్రమ్ డబ్లిన్.
4: డబ్లిన్. వీరేంద్ర జీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ గివ్ ఎ షౌట్ అవుట్ టు యువర్ ఫ్రెండ్స్ ప్లీజ్.
6: ఫ్రెండ్స్, మై one of my good friends is Arav.
4: Is he in the Bay?
6: Yeah, he lives in Dublin as well.
4: Okay, awesome. Oops. Okay, awesome. And what is the answer to this question, Virendra ji?
6: Yeah, the movie name is Jaane Tu Ya Jaane Na.
4: Okay, awesome. And Virendra, hopefully you heard about our Swadesh Independence Day celebrations August 15th in San Jose.
6: Yeah, I heard it on the radio. Yeah,
4: it's completely free to attend. Please come join us, Virendra, and bring your best friend also along with you.
6: Yeah, sure. I'll get Arav along.
4: Awesome.
6: Thank you.
4: Thank you, sir. Thank you. 510-573-2562. Hi, namaste. Mm-hmm. Who's this?
7: Hello, Kalyan Garu. This is Dave Shah.
4: Yes, sir. Yes. Go ahead, sir.
7: Yes. The movie is, of course, Jaane Tu Ya Jaane Na, starring very cute Jalelia D'Souza and... there was a very famous song, Pappu Khan Dance Sala, in this movie, and Kabhi Kabhi Zindagi Mein Aditi Aisa Lagta Hai.
4: Yes. Yep.
7: One of my favorite movies.
4: Awesome. Thank you, Dev. Appreciate it. Thank you. Okay, one last call for this question. Hi, namaste. Who's this? Okay, the call got dropped. And yes, with Dev's answer, we wrap it up. It is indeed Jaane Tu Ya Jaane Na. That is indeed the right answer. And I'm going to play a beautiful song from that movie. And the next question, this is a fun one, right? Again, you have to guess what movie this is. Again, they truly call this a cult classic comedy. When it was released, I think it was an average grosser. But after that, it became a cult classic indeed, a lovable movie. So this movie is about two lovable slackers. And I'm actually contemplating whether I should give the name or not. Let me try without giving the name and let's see if you guess it. Otherwise, I'll give the names out. This is about two people who start out trying to trick each other to win a rich heiress. A rich lady. They want to win the hand of rich lady. And these two people try to trick each other only to become an unforgettable comedic duo. And that's what the movie is all about. And which movie am I talking about? And again, it is considered one of the cult classic comedies of Hindi cinema. And again, this movie is, the story is about two lovable slackers and who start out trying to trick each other to win a rich heiress only to become an unforgettable comedic duo. Again, they go after a rich lady. They want to win the hand of the rich lady. And they try to trick each other or push each other out. But in the process, they also become pretty good friends at the end of it. But it's a cult classic comedy. Which movie am I talking about? I haven't revealed their names. And if required, I'll probably give out the names. But before that, I'm going to play this song from Jaane Tu Ya Jaane Na. But if you've recognized that movie, give me a call now. 510-573-2562. 510-573-2562.

0: 510-573-2562, 510-573-2562. Hi, hello, namaste, who's this?
1: Hi, namaste, my name is Angelica and I'm calling from Fremont and the movie is Andaaz Apna Apna.
0: Did you say Angelica? Did I get the name right?
1: Yes, Anjali.
0: Anjali from Fremont. Okay, Andaaz Apna Apna. Okay, Anjali, do you want to give any shout out to your friends?
1: Oh yeah, lots of friends, but a special shout out to my friends Neerja and Shilpi.
0: Neerja and Shilpi. Okay, awesome. And Anjali, hope you heard about our Swadesh event on August 15th in San Jose.
1: Yeah. Yes, absolutely.
0: And please come join us with Neerja and Shilpi as well, all right?
1: Okay, thank you.
0: Awesome, thank you so much. 510-573-2562. Hi, namaste, who's this?
2: Hello, Kalender, Vijay Jyoti.
0: Yes, Vijay Jyoti, chapal me answer.
2: Idi Andaaz Apna Apna.
0: Andaaz Apna Apna. And what is their pale gurtune cinema?
2: Salman Khan pair aithe Prem and Nirmala in pair Prem after.
0: Correct.
2: Amir Khan peru actually Ravina Karishma peru rendu match untai dantlo.
0: Avunu.
2: Ravina pair Karishma peru.
0: Correct.
2: Amir Khan pair gurtuledu.
0: Okay. Thank you, Andy. Thank you so much. 510-573-2562. Hi, namaste. Okay. Hello, welcome to Virijallu.
3: సతీష్ అండి, ఫ్రీమౌన్ అండి.
0: ఎస్ సార్, సతీష్ గారు చెప్పాలి.
3: అందాజ్ అప్నా అప్నా మూవీ, సల్మాన్ ఖాన్ అండ్ అమీర్ ఖాన్.
0: అండ్ వాళ్ళ క్యారెక్టర్స్ పేర్లు ఏమైనా గుర్తున్నాయా?
3: క్యారెక్టర్స్ అంతా గుర్తులేదు, బట్ యా కామెడీ మూవీ అయితే చాలా బాగుంది. అసలు అది మూవీ ఒక టైంలో మంచి హిట్ అండ్ కామెడీ మూవీ.
0: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓకే, వన్ లాస్ట్ కాల్ ఫర్ దిస్ క్వశ్చన్. యు ఆర్ ద లాస్ట్ కాలర్ ఫర్ దిస్ క్వశ్చన్. హాయ్, నమస్తే, హూస్ దిస్?
4: నమస్తే కళ్యాణ్ గారు, దేవ్ షా ఫ్రమ్ సన్నీవేల్.
0: Yes, let's wrap it up, దేవ్ జీ.
4: Yes, of course, the movie is Andaaz Apna Apna. I am not a big fan of it, but when cheesy movie is done with conviction, it becomes a hit. This movie made actually more money in satellite rights than actually did it on the box office.
0: True. Yes. That is true.
4: And now it's a cult classic. Thank you, sir.
0: Yes. Thank you so much.
4: Directed by Rajkumar Santoshi.
0: Of course. Thank you so much. And the two characters are Amar and Prem. Okay, enjoy this beautiful song from A Jawani Hai Diwani. And I'll be back with an important chit chat.

0: వెల్కమ్ బ్యాక్ టు విరిజిల్లు. ఐఎమ్ యువర్ హోస్ట్ కళ్యాణ్ కట్టమూరి. అండ్ ఇందాక చెప్పినట్టుగా కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్ ఫ్రీమౌంట్ వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నారు గురు కరుణ మహోత్సవం. అండ్ పరమ పూజ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామిజీ గారు రాబోతున్నారు ఇన్ పర్సన్ ఆగస్ట్ 8th and 9th విత్ మల్టిపుల్ పబ్లిక్ ఈవెంట్స్. అండ్ దాని స్వర్ణ యుఎస్ఏ యాత్ర, దాని గురించి మాట్లాడడానికి ప్రస్తుతం మనతో కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్ నుంచి ఈ ట్రిప్ని ఆర్గనైజ్ చేస్తున్న టీం నుంచి ఆనంద్ విప్పర్తి గారు లైన్లో ఉన్నారు. ఆనంద్ గారు నమస్కారం అండి, విరిజల్లకి స్వాగతం. సో ఆనంద్ గారు ఒక్కసారి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామిజీ గారు నెక్స్ట్ వీక్ రాబోతున్నారు 8th and 9th ఒక్కసారి బే ఏరియాలో స్వామీజీ గారి విజిట్ విశేషాలు, జరగబోయే కార్యక్రమాలు, జనాలు వివరాలు ఎక్కడ తెలుసుకోవచ్చు, ఎలా పార్టిసిపేట్ చేయొచ్చు చెప్పండి సార్ కొంచెం.
1: యా తప్పకుండా. విరిజల్లు శ్రోతలందరికీ నమస్కారం. ధర్మో రక్షితి రక్షిత, మన శాస్త్రాలు చెప్పిన మార్గంతోనూ దేవాలయ నిర్మాణం, పరిరక్షణ వంటి పుణ్య కార్యక్రమాల్లో భాగస్వాములు కావడం మా కర్తవ్యం. ఈ కార్యక్రమంలో భాగంగా పూజ్యశ్రీ శ్రీ శ్రీ శ్రీ అవధూత దత్తపీఠాధిపతి గణపతి సత్యనారాయణ స్వామి వారు ఆగస్టు 20-24 మన శ్రీమాంట్ నగర బొడ్డున కార్యసిద్ధ హనుమాన్ దేవాలయాన్ని ప్రారంభించారు. విశ్వశాంతి కోసం ఈ వారాంతంలో, అంటే మనందరం ఆపర్చునిటీ చేసుకోవడానికి ఈ వారాంతంలో అనగా ఆగస్టు 8 మరియు 9 సామూహిక హనుమాన్ చాలీస కార్యక్రమం సంకల్పించారు. మీరందరూ శనివారం ఉదయం 9:30 to 9:30 ప్రారంభం అవుతుంది, సుమారు 11:30 వరకు జరుగుతుంది. మధ్యాహ్నం దయచేసి భక్తులు అందరూ కూడా చేసి శ్రీ గణపతి సత్యనారాయణ స్వామి వారి ఆశీస్సులు అందుకోగలరని కోరుచున్నాను అందరు. సో ఈ కార్యక్రమం మన ఫ్రీమౌంట్ దగ్గర నెవార్ పెవిలియన్ లో, అలాగే కళ్యాణ్ గారు చెప్పినట్టు కార్యక్రమంలో భాగంగా 9:30 to 11:30 అయిన తర్వాత అన్న ప్రసాదాలు, భోజన ప్రసాదాలు కూడా ఉంటాయి. ఈ కార్యక్రమ ప్రవేశం అందరికీ ఉచితమే. సో ఈ కార్యక్రమంలో భాగంగా శనివారం పొద్దుట హనుమాన్ చాలీస పారాయణం, సాయంత్రం శ్రీచక్ర పూజ మరియు భజన కార్యక్రమాలు ఉంటాయి. అలాగే ఆదివారం ఉదయం శ్రీచక్ర పూజ మరియు అందరూ మధ్యాహ్నం సామూహిక భగవద్గీత పారాయణం కూడా ఉంటుంది. సో స్వామివారి గురించి తెలియని వాళ్ళందరికీ ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఈ గణపతి సత్యనారాయణ స్వామీజీ వారు అమెరికా రాష్ట్రంలో 9 దేవాలయాలు స్థాపించారు. టెక్సస్ రాష్ట్రంలో డాలస్ ప్రాంతంలో ఫ్రిస్కో నగరంలో ఉన్న కార్యసిద్ధి హనుమాన్ దేవాలయం అందరికీ సుపరిచితం. ఈ విధంగా ప్రస్తుతం ఈ ఇన్స్టెంట్ లో, ఈ టైంలో, ఈ క్షణంలో స్వామీజీ వారు సుమారు 6,000 భగవద్గీత పారాయణం జరుగుతోంది. ఎవరైనా భక్తులు ఎవరైనా టెక్సస్ లో ఉంటే కనుక మీ బంధువులకు కానీ మీ స్నేహితులకు కానీ ఇప్పుడు ఆలన్ టెక్సస్ లో అవుతుంది అది. శ్రీ స్వామీజీ వారి ఆధ్వర్యంలో భగవద్గీత పారాయణ, పాల్దత్త, క్రియాయోగ మరియు భజన సంకీర్త కార్యక్రమాలు చాలా ప్రాచుర్యం పొందాయి. మీరందరూ కూడా ఈ ఫ్రీమౌంట్ నగరాన్ని బొడ్డున ఉన్న కార్యాలయ దేవాలయంలో కార్యసిద్ధి దేవాలయం కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ ఇవన్నీ కూడా ఇక్కడ కూడా జరుగుతున్నాయి. ఇలాగే మీరు కూడా ఈ వారాంతంలో మీ అందరూ వచ్చి స్వామివారి ఆశీస్సులు తీసుకుంటారని కోరుతున్నాను.
0: అండ్ వన్స్ అగైన్ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామిజీ గారు ఈ రాబోయే వారం ఆగస్ట్ 8th and 9th ఉండబోతున్నారండి. ఇప్పుడు చెప్పిన పబ్లిక్ ఈవెంట్స్ అన్నీ కూడా నెవార్క్ పెవిలియన్ 6430 థాంటన్ అవెన్యూ నెవార్క్లో జరగబోతున్నాయి శనివారం ఆదివారం కూడా. అండ్ మీకు వివరాలు కావాలనుకుంటే వాళ్ళ వెబ్సైట్లో చూడొచ్చు, sgshanuman.org లేదా వాళ్ళకి ఈమెయిల్ పంపించవచ్చు info@sgshanuman.org లేదా వాళ్ళు ఫోన్ చేయొచ్చు వాళ్ళకి 888-368-5748 888-368-5748. అండ్ 2 కూడా మహాప్రసాదం సర్వ్ చేయడం జరుగుతుంది. వన్స్ అగైన్ ఆగస్ట్ 8-9 గురు కరుణ మహోత్సవం శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ గారి ఆధ్వర్యంలో కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్ ఫ్రీమౌంట్ ఆధ్వర్యంలో జరగబోతోంది. తప్పకుండా పార్టిసిపేట్ చేయండి, స్వామిగారి ఆశీస్సులు తీసుకోండి, కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. వన్స్ అగైన్ మరిన్ని వివరాలకి sgshanuman.org. థ్యాంక్ యూ సో మచ్ ఆనంద్ గారు వివరాలు షేర్ చేసినందుకు. ఈ వారం మొత్తం కూడా మా షోలో, మా ఫేస్బుక్లో, వాటిలో కూడా అందరికీ అందే విధంగా మేము ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాం. ధన్యవాదాలండి.
1: ధన్యవాదాలండి. అందరికీ కూడా స్వామివారి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ కూడా ఉన్నాయి. సో అలాగే మీ ఫేస్బుక్లో కూడా మేము పెడతాము. ఏ క్వశ్చన్స్ ఉన్నా కూడా తప్పకుండా కళ్యాణ్ గారు చెప్పినట్టు అందరూ కాంటాక్ట్ చేయండి. అండ్ వీఆర్ ఆల్ హియర్, మేమందరం కూడా ఇక్కడ సర్వ్ చేయడానికి. జై గురుదత్త.
0: థ్యాంక్స్ అండి, ధన్యవాదాలు అనంత గారు. థ్యాంక్ యూ. అండ్ వన్స్ అగైన్ లిజనర్స్, ఐ నీడ్ టు పిక్ లక్కీ విన్నర్స్ టుడే. ఐ నీడ్ అబౌట్ 1 minute టు డూ దాట్. Enjoy this beautiful song from the movie Chichore, and I'll come back and announce today's lucky winners.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఇస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Oka dantho okati kalisi pani cheyani software lu konadam ante naaku chaala ishtam.
5: Nenu pani kraani mariyu vaadadaniki kashtanga unde software ni maatrame vaadtanu.
4: Nannu evaraina track chestu unte naaku bhale ishtam.
5: Privacy evadi kavalandi?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో.

0: నాకేంటి?
1: మాటలో పడే చూసుకోలేదమ్మే, మిల్లు కూడా వచ్చేసినదే.
0: ఓ కంసామిద.
1: కంసామిదానా అంటే?
0: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద
1: కంసామిద
0: బై
1: కంసామిదా.

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry, limited special sale on summer travel. Available only on phones.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more.
8: Zoho One. Uyalaina jampa.

0: వెళ్ళిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో అలా ఎలా?
1: ఓ హీరోయిన్,

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: Which looks at you and looks at you. Rat

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want